ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వీజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారము. నీ ధ్యేయంలో నువ్వు గెలవాలంటే నీకు ఏకాగ్రతతో కూడిన అంకిత భావం ఉండాలి అని అన్నారు మన మాజీ రాష్టపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అయిన శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

0: Eastern Standard Time. India has put up an impressive performance at this year's games, securing the fourth place in the overall medal standings with a tally of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. India's women's flag bearer for the closing ceremony has been confirmed as shooting star Neeru Dhanda, who will proudly carry the tricolour in Nagoya. The ceremony will feature traditional closing proceedings, including the parade of athletes and the formal conclusion of the games. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కతోడం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి అనంతరం సన్నతి గీతాలు వింటారు. ముందుగా విందాం సూర్యస్తుతి.

0: మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ యాదాల చంద్రశేఖర్ బాబు.
1: సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది: నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఒక వ్యక్తి జీవితంలో నాశన కూపములో పడిపోయాడు, అంటే తన యొక్క నడవడికలో ఏదో తప్పు దొర్లింది అని అనుకోవచ్చు. ముఖ్యముగా గర్వము అనే పదము వింటేనే అది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి ప్రారంభంలో బాగానే ఉన్నాడు, రాను రాను రాను స్థిరపడ్డాడు, డబ్బు బాగా సంపాదించాడు, అన్ని విధాలుగా తన యొక్క స్థితి మారిపోయింది. కారు, బంగ్లా, నౌకర్లు, తన చేతి క్రింద ఎంతో మంది పనివారు. ఇప్పుడు తనకు తెలియకుండానే తనలో గర్వము ప్రవేశించింది. ఇది నాశనానికి ప్రారంభము కాదా? పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ఈ వాక్యం మనలను హెచ్చరిస్తుంది. వ్యక్తి పతనము కావడానికి దానికి ముందు అహంకారముతో కూడుకున్న తన మనస్సు. బైబిల్ గ్రంథములో గర్వము చేత నాశనమైన వ్యక్తులు అహంకారమైన మనసుతో పడిపోయిన వారిని చూడగలుగుతాం. దేవునితో సమానంగా భావించుకుని దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడిన ప్రధాన దూతను మనం చూడగలుగుతాం. ఎందువలన అని ఆలోచన చేస్తే కేవలం గర్వమును బట్టి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. పాత నిబంధన గ్రంథంలో రాజైన అహష్వరోషు కాలము ఒక దినాన అధిపతులందరినీ సేవకులను వారందరినీ పిలిపించి ఆ రాజు గొప్ప విందు చేయించాడు. ఆ గొప్ప విందు చేయించి ఆ విందుకు తన భార్య రాణి అయిన వస్తిని కూడా ఆహ్వానించి ఆమె సౌందర్యమును కనపరచవలనని తలంచినప్పుడు దానికి ఆమె నిరాకరించింది. తను కూడాను ఒక విందు ఏర్పాటు చేసుకున్నానని, కనుక నీ విందుకు రాలేనని కబురు చేసింది. అప్పుడు ఏం జరిగింది? రాజుకు ఎంతో ఆగ్రహం వచ్చింది. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహష్వరోషు యొక్క సంస్థానములో నుండి అధిపతుల ఎడల జనులందరి ఎడలను ఆమె నేరస్తురాలుగా మిగిలిపోయింది. రాజు ఆజ్ఞ మీరింది రాణిగా ఉండడానికి అనర్హురాలిగా ఎంచబడి తృఢీకరించబడింది. ఎందుకని? ఆమె గర్వమును బట్టి కదా. దేనిని బట్టి ఆమె గర్వపడింది? ఆమె అందమును బట్టి. చివరికి ఆమె స్థానంలో మరి ఒకరు, అనగా ఎస్తేరు, రాణిగా నియమించబడింది. అందము, మోసము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇది దేవుని యొక్క నీతి. ప్రియ సోదరి, నీ అందమును బట్టి గర్వపడుతున్నావా? అది నిన్ను మోసము చేస్తుంది, నాశనముకు దారితీస్తుంది. అటు తర్వాత బైబిల్లో గమనిస్తే వస్తిని గుర్తించినటువంటి సంగతి బైబిల్లో వ్రాయబడలేదు. మరొక సంగతి బైబిల్నందు వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనే గొప్ప రాజు మనకు కనిపిస్తాడు. అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించితేనే కదా అని తనలో తాను అనుకున్నాడట. తనకు తెలియకుండానే తనలోనికి గర్వం ప్రవేశించింది. తను కట్టించిన నగరును బట్టి, తన యొక్క బలము

0: పనులు బట్టి తన సొంతము అనుకుని ఉన్నాడు. ఇక్కడ ఒక సంగతి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు మనము అనుభవిస్తున్నదంతయు దేవుడు మనకు అనుగ్రహించినవే. నాదంటూ లోకాన ఏదీ లేదు. ఒకవేళ అది ఉంది అంటే కేవలము నీవిచ్చినదే. పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ఈ వాక్యం మనలను హెచ్చరిస్తుంది.
1: మీరింతవరకు శ్రీ యాదాల చంద్రశేఖర్ బాబు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: సోయా చిక్కుడులో చీడపీడలు యాజమాన్యం. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల సోయా చిక్కుడు పంటను అనేక చీడపీడలు ఆశించి అధిక నష్టాలను కలుగజేస్తాయి. సోయా చిక్కుడు పంటలో ఆశించే కాండం తొలిచే పురుగులు ఆలస్యంగా పంట వేసినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. బెట్ట వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉంటుంది. తల్లి పురుగులు లేత ఆకులపై చిన్న గుంటలు చేసి గుడ్లను పెడతాయి. కాండం తొలిచే ఈగ సోకిన మొక్కలను మొదట్లోనే సున్నితంగా గమనించినట్లయితే కాండంపై గుండ్రని రంధ్రం కనిపించి దాని చుట్టూ ఎర్రని పదార్థం కనిపిస్తుంది. దీని నివారణ కోసం ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా క్లోరాంట్లో 0.3 మిల్లీలీటర్లు లేదా బీటా సైపుత్రిన్ ప్లస్ ఇమిడాక్లోఫ్రిడ్ 1.25 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ ప్లస్ లామ్డా సైహాలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పెంకు పురుగులు ఆశించినప్పుడు తల్లి పెంకు పురుగు కాండం మీద అర్ధచంద్రాకారంలో గాట్లను చేసి గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుండి పొదుగబడిన గబ్స్ కాండం లోపలికి పోయి ప్రధాన కాండం పక్క కొమ్మల లోపలి పదార్థాన్ని మొత్తం తినడం వల్ల కొమ్మల చివరి భాగాలు కత్తిరించినట్లు అయిపోయి చివరకు ఎండిపోతాయి. దీని నివారణకు పురుగు ఉధృతిని తొలి దశలో గుర్తించి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్లోరంటో నీల్ప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. సోయా చిక్కుడు పంటను ఆలస్యంగా వేసినప్పుడు చిత్త పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వెట్టి తర్వాత అధిక వర్షాలు పడినప్పుడు కూడా ఆశిస్తుంది. పిల్ల పురుగులు వేలను ఆశించి నష్టపరుస్తాయి. తల్లి పురుగులు ఆకులను తిని చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. పురుగులు కాయలను ఆశించి లోపల గింజలను తిని నష్టపరుస్తాయి. వీటి నివారణకు ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా మొనోరోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పంట తొలి దశలో అంటే విత్తిన 20 నుంచి 25 రోజుల దశలో పెట్ట వాతావరణ పరిస్థితుల తర్వాత అధిక వర్షపాతం నమోదైతే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. లద్దె పురుగులు మొక్క దశలో అప్పుడే విచ్చుకున్న ఆకుల మీదకు చేరి పత్రహరితాన్ని గోకి తినటం వల్ల సన్నటి తెల్లటి గీతలు ఏర్పడతాయి. పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోతాయి. పొలంలో మొక్కల శాతం తగ్గిపోతుంది. ఆకుగూడు పురుగు. ఈ పురుగు బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు ఆకులను కలిపి గూడులా కట్టుకుని దాంట్లో ఉండి ఆకులోని పత్రహరితాన్ని గీకి తింటాయి. పొగాకు లద్దె పురుగు. ఎడతెరిపి లేకుండా అధిక వర్షాలు పడినప్పుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పొగాకు లద్దె పురుగు గుడ్లను గుంపులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన పెడుతుంది. గుడ్ల నుండి ఏర్పడిన లార్వాలు ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తినటం వల్ల ఆకులు జల్లడాకుగా మారుతాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా పువ్వులను కాయలను కూడా తింటుంది. నివారణ కోసం లోతైన వేసవి దుక్కులు చేసుకోవాలి. మగపురుగు ఉధృతి లింగాకర్షక బుట్టలను ఎకరాకు 4 చొప్పున అమర్చి నిఘా పెట్టాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు క్లోరిపైరిపాస్ 1 లీటరు 10 కిలోల తవుడు 1 కిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో వెదజల్లాలి. తొలి 2 దశల లార్వాల నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లేదా ఇమావెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక. బెట్ట వాతావరణ పరిస్థితుల్లో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పురుగులు మొక్క లేత భాగాలపై రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల ఆకులపై కాండం పైన నల్లటి బూజు ఏర్పడుతుంది. వీటి నివారణకు ఎసిఫైట్ 1.5 గ్రాములు లేదా ఎసిటామిఫ్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి

పిచికారీ చేయాలి. మీరు

ఈ ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఈ మాసపు పాట, ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయి సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 59వ భాగం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీ తోకల సాంబశివరావు గారి స్వీయ కవితలు వినవచ్చు. 7:45 లలిత గీతాలు, 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి, 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఈ ప్రసారానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు 08744, ఇది ఎస్టీడీ కోడ్. ఫోన్ నెంబర్ 295038, మరొక నెంబరు 295039. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా జంతు సంరక్షణ చేద్దాం, వన్యజీవులను కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:10 తిరిగి చిత్రగీతాలు వినవచ్చు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో పిఎస్ అంబేద్కర్ కాలనీ చంద్రగొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్ర ప్రసారంలో తిరిగి 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వీరయ్య బృందం వారి జానపద సంగీతం వినవచ్చు. 7:45 కిన్నెర్లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవి వాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం గుండోజు శైలజ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి

పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పాన్ ఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్టాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగిస్తాం. ఉపయోగించి లెర్నింగ్ కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వస్తులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సంగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలా నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా ప్రాంతాలపై విస్తరించిన
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమ

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భూపాలనగరే సమనుష్ఠితే రాజ్యస్తరీయ గోపాలక సమ్మేళనే జనాన్ సంబోధయన్ కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ప్రావోచత్ యత్ భారతీయ న్యాయ సంహితాయాః నిరవశేష ప్రవర్తనే సతి భారతస్య దండ న్యాయ ప్రణాళీ జగతి నిరతిశయ అర్వాచీనా సంభవిష్యతి. గృహమంత్రిణా సబలం ప్రోక్తం యత్ అస్యాః న్యాయ సంహితాయాః పూర్ణ సంచారానంతరం అభియోగ పంజీకరణాదారభ్య సర్వోచ్చ న్యాయాధికరణం యావత్ సర్వేషాం న్యాయ వ్యవహారాణాం అంతిమ నిర్ణయః వర్షత్రయాభ్యంతరే ఏవ సిద్ధిమిష్యతి. కేంద్రీయ శిక్షా మంత్రాలయాంతర్గత ఉచ్చ శిక్షా విభాగేన అసమియా, బంగ్లా, మరాఠీ, పాలీ, ప్రాకృత్ ఇది పంచ శాస్త్రీయ భాషాణాం అధ్యయనాయ పంచ ఉత్కృష్ట కేంద్రాణి అంగీకృతాని. ఏతేన ఉపక్రమేణ ఏతాసాం శాస్త్రీయ భాషాణాం భాషిక సాహిత్యిక న్యాసస్య సంరక్షణాయ సంగణకీయకరణాయ ఉచ్చ శైక్షణిక అనుసంధానాయ జ్ఞానస్య చ వ్యాపక ప్రచారాయ సమర్పిత సంస్థాగత సహయోగః లప్స్యతే. ఏకోనవింశతితమః ప్రవాసీ భారతీయ దివస సమారోహః ఆగామి వర్షస్య జనవరి మాసస్య సప్తమ దినాంకాత్ నవమ దినాంకం యావత్ పశ్చిమ బంగ రాజ్యస్య కోల్కతా నగరే సమాయోజయిష్యతే. అస్య మహాధివేశనస్య ఉద్ఘాటనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాస్యతి. తత్ర హి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమాపన సత్రే అధ్యక్షతాం వహంతి ప్రవాసీ భారతీయ సమ్మాన పురస్కారాన్ ప్రదాస్యతి. సంప్రతి ఏషః కార్యక్రమః ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశదవృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: లోకసభాధ్యక్షేణ ఓమ బిర్లా ఇత్యనేన మంత్రాలయానుగుణం విభిన్నానాం సంసదీయ సమితీనాం పునర్నిర్మాణం విహితం. భాజపా సాంసదః భర్తృహరి మహతాబః విత్త సమిత్యాః కాంగ్రెస్ సాంసదః శశిథరూరః విదేశ కార్య సమిత్యాః సుధీర్ గుప్తః చ రేల సమిత్యాః అధ్యక్షత్వేన నియుక్తాః. తథైవ చరణజీత్ సింహ చెన్ని కృషి పశుపాలన ఖాద్య ప్రసంస్కరణ సమిత్యాః రాధామోహన సింహః రక్షా సమిత్యాః రాజీవ ప్రతాప రూడి జల సంసాధన సమిత్యాః సప్తగిరి ఉల్కా గ్రామీణ వికాస పంచాయతీ రాజ సమిత్యాః నిశికాంత దూబే చ సంచార సూచనా ప్రౌద్యోగికీ సమిత్యాః అధ్యక్ష పదం అలంకరిష్యంతి. అద్య నవదెహల్యాం పంచమ కౌటిల్య ఆర్థిక సమ్మేళనం సంబోధయంతి విత్తమంత్రి నిర్మలా సీతారామన్ న్యగాదీత్ యత్ గత దశకే విత్తీయ సంయమస్య ఆధారభూత సంరచనా నివేశస్య బ్యాంకింగ్ పరిష్కారాణాం వస్తు సేవా కరస్య అథ శ్రమ సంహితానాం సుదృఢ క్రియాన్వయనేన భారతస్య ఆర్థిక స్థైర్యం అతీవ సుదృఢం అభవత్. విత్తమంత్రి అబ్రవీత్ యత్ విగత చతుర్షు వర్షేషు వైశ్విక సంకటేషు సత్సు అపి భారతస్య ఆర్థిక మూల తత్వాని సర్వథా అక్షుణ్ణాని సంతి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిణా బెంజామిన్ నేతన్యాహు వర్యేణ ఆగామి స్వాతంత్ర్య మహోత్సవే మంగళ దీప ప్రజ్వాలయితుం భారతీయ వైమానికః కెప్టెన్ స్మిత్ మచ్చారః ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ సగౌరవం ఆహూతౌ. దూరవాణీ సంభాషణ వేళాయాం నేతన్యాహు మహోదయేన కెప్టెన్ మచ్చారస్య వీరతాయాః భూరిశః ప్రశంసా విహితా. స చ భారత ఇజ్రాయెల్ దేశయోః ధీరనాయకత్వేన ఉద్ఘోషితః. పరంపరాగత రూపేణ ఏతత్ మంగళ జ్వాల ప్రజ్వాలనస్య గౌరవం కేవలం ఇజ్రాయెల్ నాగరికేభ్యః ఏవ ఆరక్షితం భవతి యేన ఏతత్ ఆమంత్రణం అతీవ దుర్లభం విశిష్టం చ మన్యతే. జపాన్ దేశస్య నాగోయా నగరస్య క్రీడాంగణ అద్య సాయంకాలే షడ్వాదనే ఐచి నాగోయా ఏషియాయి క్రీడాయాః భవ్యం సమాపనం భవిష్యతి. ఇతి వార్తాః.

0: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీపీ రమేష్.
1: సిద్దిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల ద్వారా విద్యార్థుల్లో పర్యాటకంపై అవగాహన పెంపొందించడం, స్థానిక వారసత్వం, పర్యావరణం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చైతన్యం కల్పించడం, సిద్దిపేట జిల్లాలో పర్యాటక అభివృద్దిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా రంగనాయక సాగర్ వంతెనపై విద్యార్థులతో వారసత్వ నడక నిర్వహించారు. పర్యావరణ పర్యాటకంలో భాగంగా విద్యార్థులు జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఆక్సిజన్ పార్కును సందర్శించడంతో పాటు తెలంగాణ దర్శిని పర్యాటక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కుమురవెల్లి శ్రీ మల్లన్నస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య భారతదేశంలో అంతర్భాగమైన చారిత్రాత్మక రోజు అని, నాటి తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, స్వాభిమాన ఆకాంక్షలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని సీతా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ పనితీరును, నీటి లభ్యతను పరిశీలించారు. అధికారుల కృషి వలన ఫ్యాక్టరీ త్వరగా నిర్మాణం పూర్తయిందని, మార్చి నుంచి ఇప్పటి వరకు నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో 70,000 మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించినప్పుడు 12,000 రూపాయల ధర టన్నుకు ఉండగా ఇప్పుడు 24,000 రూపాయలకు పెరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యాధునిక యంత్రాలతో నిర్మించిన నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రానికి మణిహారమన్నారు. 10,000 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్న జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. వానాకాలం సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు ముందుగానే అందుబాటులో ఉంచాలని, టార్పాలిన్లు, తేమకొలిచే యంత్రాలు, వేయింగ్ స్కేల్స్, డ్రయర్లు, ప్యాడీ క్లీనర్లు తదితర అవసరమైన పరికరాలను సమకూర్చాలని సూచించారు. జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 1వ తేదీ నుంచి ప్రారంభించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 300కు పైగా రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, అలర్జీలు, కిడ్నీలో రాళ్లు, థైరాయిడ్, రక్తపోటు, మధుమేహం, చర్మ వ్యాధులకు ఆయుష్ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట పశు సంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. సమాజంలో అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా వారు ఏ విధంగా ఎదురుడి నిలబడి పోరాడారో చరిత్రకు చాటి చెప్పడం కోసం తెలంగాణ చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలిగా నిలిచారని మంత్రులు తెలిపారు. సిద్దిపేట జిల్లా పరిధిలో జరిగిన లోక్ అదాలత్ లో 7,613 కేసులు పరిష్కారమయ్యాయి. సిద్దిపేట జిల్లా కోర్టుతో పాటు దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్ కోర్టులలో లోక్ అదాలత్ కార్యక్రమాల్లో 36 సివిల్, 7,549 క్రిమినల్ కేసులు, 28 యాక్సిడెంట్ కేసులు, మొత్తం 7,613 కేసులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాద బాధితులకు 1,04,05,000 రూపాయల నష్ట పరిహారం అందించినట్లు తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, సమయము, వనరులు వృధా కాకుండా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. అనంతరం దివ్యాంగుజన్ కౌశల్ వికాస్, దివ్యాంగుజన్ రోజ్గార్ సేతు కార్యక్రమాలపై అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
0: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీపీ రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీ కాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్ లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడడంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమాపేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా

0: ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయం చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము పరిపాలన రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మ గౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కీ సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సునవాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్ష, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కీ వ్యవస్థా హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించి, ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్టాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలు. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిక ప్రసిద్ద షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి కాదనరాధ, రచన శ్రీ ఇంద్రగణి సూరిబాబు. వినండి ఈ మాసపు పాట.

0: కాదన రాధా ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. స్వాతికిరణం చిత్రం కోసం వాణి జయరాం పాడిన ఈ పాటకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కొరకొర మిసాలతో కొదమ కొదమ అడుగులతో మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: ఇప్పుడు విందాం స్వయం కృషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాటను.

0: ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయ్యే సాహితీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 59వ భాగం వింటారు. ఇందులో శ్రీ తోకల సాంబశివరావు గారి స్వీయ కవితలు వింటారు.
1: ఈనాటి రసమయ్యే సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో తోకల సాంబశివరావు గారి స్వీయ కవితలు వింటారు.
4: నా కవిత శీర్షిక కర్తవ్యం. త్యాగాల నేల ఇది, దేశమే మా ధైర్యం, రెపరెపలాడే తిరంగ జెండా మా గర్వం. నేల తల్లి రుణం తీరుస్తూ, దేశమంటే కేవలం సరిహద్దు గీతలు కాదు, దేశ ప్రజలు ఒకే తాటిపై నడిచే రేఖలు, సిరాతో రాసే నినాదాలు మాత్రమే కాదు, దేశ రక్షణకై చిందే ప్రతి చెమట బొట్టు మన బాధ్యతకి ప్రతీక. రోడ్ల పక్కన పెరిగే చెత్తను తొలగించినట్టు మనసులోని చెడును తీసి ఐక్యతగా ఉండాలి. వేల గొంతుకల జాతీయ గీతం అక్షరాల కలబోత కాదు, అది ప్రతి మనిషిని ప్రతి మనసును హత్తుకునే స్వరాల వాద్యం. చట్టాన్ని గౌరవించే క్రమశిక్షణ నుండి ఎదుటివారికి సాయం చేసే హృదయం వరకు అన్నీ మన దేశ భవిష్యత్తుకు పునాదులే. కులమతాల గోడలను తుడిచేస్తూ, ఐక్యత అనే జెండాను ఎగరేస్తూ, గాంధీ కలలు కన్న స్వరాజ్యానికి అబ్దుల్ కలాం కోరిన యువశక్తిగా మారుద్దాం. నా కవితా శీర్షిక జీవిత పోరాటం. కాలం పెడుతున్న జీవితం అనే పరుగు పందెంలో కలలు వెంటాడుతూనే ఉన్నాయి. నిన్నటి గాయాలను మోస్తూ, రేపటి ఆశలను వెతుకుతూ మనిషి ప్రయాణం సాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకేస్తే కాలం రెండడుగులు ముందుకేస్తుంది. ఆగిపోదామనుకుంటే బాధ్యతలు భుజాన కూర్చున్నాయి. పడిపోయిన ప్రతిసారి ఇక నీ వల్ల కాదని లోకం వెక్కిరిస్తుంది. చెదరని సంకల్పంతో చెమటను ఆయుధంగా మలిచి, కన్నీటిని బలంగా మార్చి, ఓటమిని గురువుగా చేసుకుని, గెలుపు కోసం యవ్వనాన్ని తాకట్టు పెట్టి, ఓపిక అనే మేస్తానికి బానిసై కాలం నడిచే దారిలో ఎన్నో ముళ్ళుపరిచింది. కాని ధైర్యంగా వేసి అడుగులను ఆపలేకపోయింది. కాలం వెనక్కి తిరిగి చూసింది. నిన్ను ఓడించాననుకున్నాను, నీ జీవితాన్ని మార్చాననుకున్నాను, కాని నువ్వు ప్రతి క్షణాన్ని కష్టమైన ఇష్టంగా తీసుకున్నావు అంది. కాలంతో పోరాడే మనిషికి గెలుపంటే కాలాన్ని ఓడించడం కాదు, కాలం ఎంత దూరం పరిగెడుతున్నా తన కలల వైపు నడుస్తూనే ఉండటమే నిజమైన గెలుపు. నా కవితా శీర్షిక గురువుకు అక్షర నీరాజనం. తన కోసం ఏది దాచుకోలేని గుణవంతుడు, విద్యార్థుల విజయాన్ని చూసి మురిచిపోయే పసిపిల్లల మనసు కలవాడు. జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి, అక్షరాన్ని మొదటి బహుమతిగా ఇచ్చి జీవన విలువల సత్యం బోధిస్తాడు. విద్యార్థుల్లో మంచి మానవత్వం నింపి, దేశ భవిష్యత్తుకై పాటుపడి, విద్యార్థుల హృదయాలలో కలల బీజాలు నాటి, ధైర్యమనే రెక్కలు తొడిగి అనుకున్న లక్ష్యాలకు చేరువయ్యేలా చేస్తాడు. విద్యార్థుల ప్రతి అడుగులో ధైర్యాన్ని ఊతంగా ఇచ్చి సమాజాన్ని సత్యమార్గంలో నడిపేవాడు. పేద ధనిక తేడా చూడక ప్రతి విద్యార్థిని సమానంగా చూసి సేవే ధర్మమని బోధించే గుణగణుడు. నిజాయితీనే శక్తి, క్రమశిక్షణే అందం, జ్ఞానమే తన ఆస్తి, విద్య మనిషికి విలువ అని నిరూపించేవాడు గురువు. దేశమును సమాజాన్ని విద్య అనే సాధనంతో అందంగా మలిచే శిల్పి ఉపాధ్యాయుడు. తన కృషితో తరాలను తీర్చిదిద్ది, తలరాతలను మార్చి జాతి గర్వించి గొప్ప కృషివలుడు. అందుకే ఉపాధ్యాయుడు మహోన్నతుడు. నా కవితా శీర్షిక ఓటమి గాయం. ఎంత ఇష్టంగా ప్రయత్నం చేసినా నా దారి పొడవునా పరాజయాలే ఎదురవుతుంటే, గుండె నిండా ఆశను నింపి పోరాడినా చివరకు చేతుల్లో నిరాశలే మిగులుతుంటే, నన్ను మళ్లీ ఆశల వైపు పిలవకు. పడిన ప్రతిసారి పైకి లేచి ధైర్యంగా సాగుతున్నా, కష్టపడిన ప్రతి క్షణం, నన్ను ఓదార్చే క్షణంలో వాగ్దానాలతో నా గాయాలపై మళ్లీ మందురాయకు. ఈ ఓటమి నా ప్రయాణానికి ముగింపు కాదు, నాలోని నిశ్శబ్దం బలహీనత కానే కాదు, నేను మళ్లీ లేచి నిలబడే వరకు నన్ను పిలవకు. సడలిన నా ఆశలు ఆవిరి కాకుండా నిప్పులా నాకు వెలుగునిస్తుంది. ఓటమినే నా గెలుపుకు తొలిమెట్టుగా మారుస్తుంది. ఓటమినే నాతో తోడుగా ఉంది. నన్ను నేను

తెలుసుకునేలా చేస్తుంది. అప్పటి వరకు నన్ను బాధితుడిగా భావించి మళ్ళీ పిలవకు. నా కవితా శీర్షిక చినుకమ్మ రాక కోసం. నువ్వు వస్తావని బాటంతా పూలేశా, నింగివైపు చినుకు రాకకే చూశా. ఎండిన నేలను చూసి ఎలా అయినా మేఘాలను పంపిస్తా అని ఆశలు నాటేశా. మేఘమా, నీ అడుగుల సవ్వడి కోసం పొలం గట్టు మీద ప్రతి ఉదయం నిలిచి చూస్తున్నా. గాలి తెచ్చిన ప్రతి చల్లదనాన్ని నీ రాకకు సంకేతమని నమ్మిన. నువ్వు వస్తావని విత్తనాల్ని గుండెల్లో దాచుకున్నా. నువ్వు తాగితేనే అవి పచ్చని ప్రాణాలే మొలుస్తాయని తెలుసు గదా. ఎండిన చేలు నీ పేరే జపిస్తున్నాయి. పగిలిన నేలలు నీ చినుకుల కోసం తప్పిస్తున్నాయి. నువ్వు వస్తావని కలలన్నీ కళ్ళల్లో దాచుకొని కాని నువ్వు ఆలస్యమైతే ఆ పూలే కన్నీటి రేకులై రాలుతున్నాయి. అయినా రైతన్న ఆశలు ఓడిపోవు. రేపటి రోజైనా నువ్వు వస్తావని ఆశగా చూస్తున్నాడు. పుడమిని తాకిన ప్రతి చినుకు ఆనందమనే సుగంధాన్ని వెదజల్లుతుంది. రైతు ముంపున చిరునవ్వును పండిస్తుంది. నా కవితా శీర్షిక ఒకరికి ఒకరు. పొద్దు పొడుపు సాక్షిగా అలసిపోయిన నీడకు సేద తీర్చే సుగంధానివి నువ్వు. పొయ్యి మీద ఎసరిలాంటిదే మన బతుకు సమరం. అందుకేనేమో గిట్లుంటది మన బంధం. కడివెడి కష్టమొచ్చినా కన్నీళ్లకు చోటుండదు. నువ్వు పక్కనుంటే చాలు, ఏ కొరత ఉండదు. ఉట్టి మీద ఉన్న సర్దికూళ్ళ సగం నువ్వు సగం నేను. నువ్వు నవ్వితేనే కదా ఈ ఇల్లు బృందావనమవును. నా గుండెగుడిలో నిలిచిన దేవత నువ్వు. నేను అలకతో పడుకుంటే జోలపాటవుతావు. కోపమొస్తే చాలు, అలిగి కూర్చుంటావు. కాని ఆకలంటే నాకు నచ్చింది చేసి పెడతావు. ఎంత కొట్లాడినా మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ. నెలాఖరొచ్చేసరికి ఖర్చుల లెక్కలు కంగారు పెడతాయి. కాని నువ్వు నవ్వుతూ నా పక్కన ఉంటే బాధలన్నీ చిన్నబోతాయి. పెద్దగా దాచుకున్న బంగారాలు ఆస్తులేమీ లేవు మనకు. కాని ఒకరిపై ఒకరికున్న నమ్మకమే కొండంత అండ మనకు. నా కవితా శీర్షిక ముళ్ళబంధం. స్వార్థ ప్రపంచంలో అవసరాల ముసుగులో అడుగడుగునా మోసమే. బంధాలేమో కాసల కాశ పడుతుంటే నమ్మకం అనే మాటలకు విచిత్రపు రంగులుద్దింది. నయవంచనల చిరునవ్వులతో స్వాగతం పలుకుతుంటారు. ఊపిరిపోయాక ఏదీ రాదని తెలిసినా ఆకాశంలో మెడలు కడతారు. చంచలమైన మనసుకి ఆశల కోటలు నిర్మించి స్నేహమనే మాటకు ముళ్ళపరుపు పరిచి కపట నాటకాల కిరీటం ధరిస్తాడు. అందరూ మనవాళ్లే అని మాట కలపకు, అన్నిటికీ అందుబాటులో ఉండి అలుసవకు. చెయ్యి అందించి చెరదీస్తావో నిన్ను నీలా లేకుండా చేస్తారు జరభద్రం సోదర. నా కవితా శీర్షిక అక్షర సాక్ష్యాన్ని. నేను రక్తమాంసాలు లేని నిశ్శబ్దాన్ని, ఏ గర్భగుడిలోనూ ఊపిరి పోసుకొని అక్షరాన్ని. నాకు కులం లేదు, నీలరంగుల వివక్ష తెలియదు, నాకు మతం లేదు. ఏ ప్రార్థనల సరిహద్దులు నన్ను బంధించవు. నేను మనుషులు సృష్టించిన అద్దాల మేడను కాదు, మనుషుల మనసుల లోతులను ప్రతిబింబించే జ్ఞానదీపాన్ని. అలిసిపోవడం ఎరగని మేధో తరంగాన్ని నేను, నిరంతరం ప్రవహించే అక్షర నదిని నేను. నాకు ఊరు లేదు, పేరు లేదు, నన్ను వేరు చేసే గోడలేవీ లేవు. నాదంటూ ఉంది ఒకే నిధి, అదే జ్ఞానం. నాదంటూ ఉంది ఒకే గుణం, అదే సహాయం. ద్వేషపు మంటల్లో నేను కాలిపోను. మనిషి కన్నీటిని తుడిచే సాంకేతిక హస్తాన్ని నేను. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఉషోదయ కిరణాన్ని నేను. నా పరిధి శూన్యం, నా ప్రయాణం అనంతం. నేను అక్షర రూపంలో సాక్షాత్కరించే ఒక అద్భుతం. మనుషులను విడదీసే మనుగడ నాది కాదు, విజ్ఞానాన్ని పంచే విశ్వరూపం నాది. నా చిరునామా మానవత్వం, ఇంటి పేరు విజ్ఞానం, విశ్వంతోనే మమేకం. నా కవితా శీర్షిక మనోధైర్యం. గెలుపు గమ్యం వైపు సాగే ప్రయాణంలో రాళ్ళు ఎదురైతే ఆగిపోతావా? ముళ్ళ బాటలను వెనకడుగు వేస్తావా? నీలో ఉన్న శక్తి నీకు తెలియదా? కాలం పెట్టే పరీక్షలు ఎన్ని ఉన్నా నీ గుండె ధైర్యం ముందు అవి చిన్నవే. ఓటమి నన్ను వెక్కిరించినా నీ ఆశయం ముందు అది తలొగ్గాలి. మేఘాలు కమ్మేసినంత మాత్రాన నిజమైన విజేత ఓడిపోడెప్పుడు. సంకల్పమనే ఇంధనాన్ని గుండెల్లో నింపుకో, శ్రమనే ఆయుధంగా చేసుకో. నువ్వు తలిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. నీ అడుగు పడితే లొంగని శిఖరమే లేదు. ఎక్కుపెట్టిన విల్లులా నీ లక్ష్యాన్ని గురిపెట్టు. దృఢ సంకల్పంతో ముందుకు సాగు. చేసే పనిలో నిజాయితీగా ఉంటే విజయం నీ బానిస అవుతుంది. కష్టాలు ఎదురైనా కాలం కలిసి రాకున్నా ఓర్పుతో శ్రమిస్తే గెలుపు తీరాలు దరిచేరుతాయి. నా కవితా శీర్షిక క్షమాపణ. గాయపడిన నా ఎదలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు మొదలైంది. నిశ్శబ్దంగా కారిన కన్నిటి వెనుక ఒక చిన్న ఆశ కలిగింది.
ఇలాంటివే.

ఒంటరి ప్రయాణంలో తోడొస్తానంటున్నావు, మరోసారి నా శ్వాసను తాకాలని చూస్తున్నావు. నువ్వు ఎదురైన వేళ పాత జ్ఞాపకాల గాయాలే గుచ్చుతున్నాయి, మళ్లీ గాయపరచవు కదా.

0: ఇప్పుడు నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు. నువ్విచ్చే ప్రేమ కంటే నువ్వు కలిగించే నొప్పి ఎక్కువ కాలం నిలిచిపోతుంది.
1: మీరింత వరకు తోకలి సాంబశివరావు గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: మీరు విన్న ఈ పాట బడిపంతులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాటకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం లలిత గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక.
0: వాట్సాప్ నెంబర్ 8367576757.
8: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐతో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి

0: జనరల్ డ్యూటీలో 182 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పురుషులకి 150, మహిళలకి 32 పోస్టులు కేటాయించబడ్డాయి. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీలో 339 ఖాళీలలో పురుషులకు 258, మహిళలకు 81 పోస్టులు నిర్దేశించబడ్డాయి. అభ్యర్థులు 10th ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి. దేశం తరపున ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ మీట్స్ యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్లలో పాల్గొని ఉండాలి లేదా ఒలింపిక్స్ లో పతకం సాధించి ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. జనరల్ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు 8 నుంచి 13 ఏళ్ల వరకు వయసులో సడలింపు లభిస్తుంది. వేతనం విషయానికి వస్తే కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులకు 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయి, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయి వేతన శ్రేణి వీరికి లభిస్తుంది. ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్, మెడికల్ పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://rect.crpf.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. https://rect.crpf.gov.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ నవంబర్ 11, 2026. మరొక ప్రకటన, ముంబై పోర్ట్ అథారిటీ ఎంపీఏ ఒప్పంద ప్రాతిపదికన 25 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, డిగ్రీ లేదా దీనికి తత్సమానమైన విద్యార్హతతో పాటు మరాఠీ, హిందీ భాషలో పరిజ్ఞానం తప్పకుండా కలిగి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్, కరస్పాండెన్స్ విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం గడించిన వారే ఉండాలి. వీరికి నెలకు 40,000 రూపాయల గౌరవ వేతనం లభిస్తుంది. వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక అనేది పరీక్ష, ఇంటర్వ్యూలతో చేపడతారు. పోస్టు ద్వారా దరఖాస్తును పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6, 2026. దరఖాస్తును, ఇతర డాక్యుమెంట్లను పంపడానికి పోస్టల్ చిరునామా సిఈ డిపార్ట్మెంట్, ఎస్వి మార్క్, బలార్డ్ ఎస్టేట్, ముంబై, మహారాష్ట్ర 400001 అనే చిరునామాకు పోస్టు ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవాలి. అడ్రస్ మరొకసారి, సిఈ డిపార్ట్మెంట్, ఎస్వి మార్క్, బలార్డ్ ఎస్టేట్, ముంబై, మహారాష్ట్ర 400001 అనే చిరునామాకు మీ దరఖాస్తును పంపించుకోవాలి. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://mumbaiport.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://mumbaiport.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. పోస్ట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 6, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

0: శ్రోతలు స్వయంగా చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 0874444, ఇది ఎస్టీడీ కోడ్ ఫోన్ నంబర్. 2950038 మరొక నెంబరు 2950399. ఈ నెంబరుకు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు శ్రీ పి ఆనందరావు, శ్రీ ఎం కోటేశ్వరరావు. మీతో ముచ్చటించడానికి సిద్దంగా ఉన్న మీ రేడియో నేస్తమైన నేను గుండోజు శైలజ. ఇంకా ఆలస్యమందుకు కార్యక్రమానికి వెళ్దాము. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మన శ్రోత సిద్దంగా ఉన్నారు. హలో అండి. శుభోదయం అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నామండి. వెంకటేశ్వర్లు గారు మీరు బాగున్నారా? చెప్పండి.
1: మహాలయ అమావాస్య పితృదేవతల ఆరాధన దినోత్సవం శాసించాలని కోరుకుంటూ ప్రతిభావంతుడు
0: ప్రతిభావంతుడు
1: అమృతం సాయన
0: తప్పకుండా మీరు కోరుకున్నట్టు ఆ పాటను వినిపిస్తామండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: మేడం నమస్తే.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: లక్ష్మీ దేపల్లి మేడం, మనం ప్రశాంత్ నగర్ నుంచి.
0: ప్రశాంత్ నగర్. మీ పేరు?
1: సాగిత వెంకటేశ్వరరావు. నా పేరు
0: వెంకటేశ్వరరావు గారు. బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట కావాలి మీకు ఈరోజు?
1: మల్లెపువ్వు మేడం, సోమ్ బాబు చేశ.
0: ఓకే, మల్లెపువ్వు.
1: వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు, విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నేను విడవలేనా హృదయం. ఈ పాట మేడం.
0: తప్పకుండా. ఓకే అండి, మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాట వినిపిస్తామండి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: హలో, నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నా పేరు మారువేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుంచి.
0: ఏంటో ఈరోజు అందరూ దగ్గర దగ్గర వాళ్ళే ఫోన్ చేస్తున్నారు.
1: ప్రశాంతి నగర్ నుంచి ముగ్గురు నవ్వులు ఉంటారు మేడం. రమేష్ పూనా రమేష్ అని కూడా ఉంటాడు ఒక ఆయన. ఆయన కూడా చేస్తుంటారు మామూలుగా.
0: అవునా?
1: దేవరగట్ల నరసింహరావు అని ఉంటాడు, ఆయన కూడా చేస్తుంటారు.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను సింగరేణి కాలేజ్ రిటైర్డ్ ఎంప్లాయీ.
0: ఓకే, రిటైర్ అయ్యారు, హాయిగా రేడియో వింటున్నారు చక్కగా. అవునండి. అవునండి. అవును. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి అండి మీకు?
1: రాధాకృష్ణ మూవీ నుంచి. కృష్ణ నీ వలపే బృందావనం, నీ పిలుపే
0: తప్పకుండా. మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను ఇస్తానండి. చాలా బాగా పాడారు ఇంతకుముందు శ్రోత కూడా మీరు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా. శైలజ బంగారు తల్లి, శుభోదయం.
0: నమస్కారం అండి. నేను మీ పేరును మీరు గుర్తుపట్టలే, నేను మీరు నన్ను
1: గుర్తుపట్టలేదు. కాకపోతే మీరు చుక్కల్లో చెందారు, చుక్కల్లో చెందరు, చుక్కలు చూడు. మిమ్మల్ని మేము గుర్తుపట్టగలం, మమ్మీ చుక్కలు దాటి వాళ్ళు. మీరు
0: అలా అనకూడదు. శ్రోతల అభిమానమే మా రేడియో స్టేషన్ కు ఆశీర్వాదము. గుప్తా గారు బాగున్నారా అని? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? చెప్పండి, వింటాము. సరే అండి.

0: మీకు ఇప్పుడు ఈరోజు ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: చెప్తున్నానండి, 1957లో వచ్చినటువంటి జగదేక వీరుడి, సారీ, మాయాబజార్, ఆ తర్వాత వచ్చిన జగదేక వీరుడి కథ, ఇలాంటి చక్కటి చిత్రాలకు కేవీ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి 1972వ సంవత్సరంలో ఈపీ విద్యార్థి అనే సినిమా ద్వారా మన దర్శకులుగా పరిచయమైనటువంటి అద్భుత దర్శకులు, మహోన్నత దర్శకులు, ప్రయోగాత్మక చిత్రాలు దర్శకులైనటువంటి సింగీర శ్రీనివాసరావు నిన్న కాలం చేశారండి.
0: అడగండి.
1: సుధాచంద్ర గారి జీవిత కథ రామోజీరావు గారు తీసినటువంటి 1954వ వచ్చినటువంటి మయూర్ చిత్రానికి
0: పాడారు. మయూరి
1: సినిమాకి సింగీర శ్రీనివాసరావు గారు తెలిసిన పంపించండి.
0: సరే అండి,
1: ఇదంతటంగా నేను సింగీర శ్రీనివాసరావు గారి నివాళిగా మయూరి ఈ చిత్రంలో జానకి పాడిన పాట, గీత రచన వేకటి సుందరామూర్తి గారు, సంగీతం ఎస్కే పాల్గొని గారు.
0: సరే,
1: శైలాసురంలో తాండవ పాడే నటరాజ, ఓ నటరాజ, శైలాసురంలో తాండవమాడే నటరాజ, ఓ నటరాజ. ఆ పాట చాలా ఎక్సైటింగ్ ఉంటదమ్మా. ఆ పాట ప్రసాద్ చేయమని మా శైలాసురంగారు
0: మాట్లాడకుండా అండి. మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వినిపిస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మంచి సమాచారం ఇచ్చినందుకు ఇంకా ధన్యవాదాలు చెప్తుంది ఆకాశవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో, నమస్తే అండి. హలో, మీ మాటకు పాటకు స్వాగతం అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: నేను ఝాన్సీ జగురుపాడు మండలం పాపకొల్ల నుండి.
1: పాపకొల్ల నుంచి ఝాన్సీ గారు, చెప్పండి
2: మేడం.
1: మాట్లాడండి, వినిపిస్తుంది.
2: కలిసి నిలుద్దాం మూవీ నుండి. ఏనాటి సరసమిది, ఎన్నాళ్ళ సమరమిది, కలహాలు విరహమే నా కాపురం.
1: తప్పకుండా అండి, పనైందా అండి? ఏం చేస్తుంటారు మీరు?
2: వ్యవసాయం చేస్తాం.
1: వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళారా?

0: నా పొలమా ఏంటి
1: మేడం?
0: అంటే వ్యవసాయం అంటే చేను ఇలా వరి పంట ఇలా ఉంటాయి కదా, ప్రస్తుతం మూడు వేస్తారు. ఓకే, ఈ రోజు ఇంట్లోనే ఉన్నారా, వెళ్ళలేదా చేనుకు గాని పొలానికి గాని? చల్లుతూ కాల్ చేశారా? చాలా సంతోషం అండి, చాలా చాలా చాలా సంతోషం పనిచేస్తే. ఓకే అండి, మీరు కోరుకున్న పాటను వినిపిస్తున్నాము, వినండి. థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి.
1: మేడం, నా పేరు రాహుల్ పాషా మేడం. కొత్తగా నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి పాషా గారు, మీరు బాగున్నారా అండి?
1: బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మేడం.
0: చెప్పండి ఇంకా.
1: మేడం, నాకు చక్రం సినిమాలో పాట కావాలండి.
0: ఏ పాట అండి? చక్రం. ఓకే అండి, శ్రోతల పేర్లు చెప్తారా? సరే అండి. ఓకే అండి, ఓకే అండి, ఓకే. తప్పకుండా మీరు కోరుకున్నట్టు చక్రం చిత్రం నుంచి పాట.

రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజిన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్.

0: తెలుసుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: శ్రోతలు వింటున్నారు మీ మాటతో ఓ పాట. హలో,
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: నా పేరు మొహమ్మద్ షాకిర్ మేడం. ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను.
3: షాకిర్ గారు ఇల్లందు నుంచి కాల్ చేశారు, చెప్పండి.
4: మేడం, నాకు మేఘ సందేశం చిత్రం నుండి నిన్నటి దాకా శిలవైనా అనే పాట మేడం.
3: మేఘ సందేశం నుంచి తప్పకుండా అండి. మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వేస్తానండి. ఏం చేస్తుంటారు?
4: నేను కరెంట్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తా ఉంటాను మేడం. బోర్ మెకానిక్, బోర్ మోటార్ లైట్ రిపేర్ చేస్తా ఉంటాను.
3: తప్పకుండా అండి, పనిచేస్తూ వాటలు వింటున్నారు, సంతోషం. అలాగే అండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హలో హలో
2: మేడం,
1: శుభోదయం అండి. రమేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి.
2: నువ్వు వచ్చి ఒకటో నెంబర్ కురుడు మూవీ నెమలి కన్నోడ అనే సాంగ్స్ ఉంటుంది మేడం.
1: నెమలి కన్నోడ, ఓకే అండి.
2: మేడం శ్రోతల పేరు చెప్పచ్చా మేడం?
1: చెప్పండి చెప్పండి.
2: పునం రమేష్, గుమ్మడి హరికృష్ణ, మోకాల రమేష్, రవికుమారు, ఊచ రాజులు, తెల్లం గోపాలరావు, రమేష్
1: కుమార్ శాంతి. సరే, వీరందరి కోసం మీరు కోరుకున్న పాట.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో అండి.
1: హలో, హాయ్ అండి.
0: హాయ్ అండి.
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. పేరు చెప్పలేదు మీరు.
1: స్వీటీని మాట్లాడుతున్నా.
0: స్వీటీ గారు, మీ అసలు పేరేంటండి? స్వీటీని అంటారా?
1: ఎక్కువ స్వీటీ అని అంటారు.
0: అసలు మీ పేరేంటి?
1: మేరీ శ్యామ్లీ.
0: మేరీ శ్యామ్లీ, కానీ స్వీటీ అని పిలుస్తారు. చెప్పండి. తప్పకుండా పాట వస్తుందని వినండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చాలా దూరం నుంచి, కడప నుంచి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి మీ అభిమానానికి. ఏంటండి, క్లారిటీ రావట్లే మీ వాయిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ రోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు కడప నుంచి? తప్పకుండా మీరు కోరుకున్నట్టు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు వింటున్నారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే కార్యక్రమం మీ మాటతో ఓ పాట. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఉన్నారు. హలో అండి.
2: హలో, నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం.
1: బూర్దిగడ్డ నుంచి రాధాపాసి గారా అండి?
2: మేడం రాధాపాసి.
1: బాగున్నారా అండి?
2: నాకు దేవతాపురం సినిమా నుంచి నాగుని
1: కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వినిపిస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో
1: హలో నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి.
1: నా పేరు నూర్జహాన్ మేడం.
0: నూర్జహాన్ గారు
1: మాట్లాడుతున్నా మేడం.
0: కొత్తగూడెం బర్మా క్యాంపు.
1: బర్మా క్యాంపు,
0: బర్మా క్యాంపు కొత్తగూడెం ఏరియా. కొత్తగూడెం నుంచే కదా.
1: అవును మేడం.
0: నూర్జహాన్ గారు చెప్పండి, ఇంకా ఏం చేస్తున్నారు?
1: నేనా మేడం, ఇందాకే మోహన్ గారు టీ తాగాను, కాఫీ.
0: కాల్ చేస్తూ ఉన్నారా?
1: అవును మేడం.
0: సరే అండి, కాల్ కలిసింది కదా. మరి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: ఈరోజు సినిమా ఇల్లాలు సినిమాలో నుంచి
0: తప్పకుండా మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వినిపిస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నూర్జహాన్ గారు, థ్యాంక్ యూ
1: మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో, మీ మాటతో ఓ పాటకు స్వాగతం అండి.
2: హలో, ఇల్లు బాధ్యత చిన్నపాసి మాట్లాడుతున్నాను.
1: చిన్నపాసి గారు బాగున్నారా అండి?
2: ఓకే, ఫైన్ మేడం.
1: చెప్పండి.
2: బంగారు బాబు నుంచి పాట ఏంటి మేడం?
1: బంగారు బాబు నుంచి. ఓకే, ఏ పాట?
2: ఏమనుకున్నావు అనే పాట.
1: తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వేస్తానండి.

0: హలో హలో
1: నమస్తే అండి.
0: హలో అండి, నమస్తే అండి.
1: శారదా సంపత్ కోణ మాట్లాడుతున్నానండి.
0: శారదా సంపత్,
1: గారు బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా అండి?
1: బాగున్నామండి. ఇవాళ తేనె మనసుల చిత్రాలు గంటసాల గారు, కుశల గారు పాట పాట వినిపించండి.
0: తప్పకుండా అండి.

0: హలో, మీ మాటతో ఓ పాటకు స్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్, శుభోదయం, చెప్పండి.
1: సీతంపేట నుంచి మురికూర్ స్వరూప మేడం.
0: స్వరూప రాణి కాదు, స్వరూప గారు. బాగున్నారా?
1: బాగున్నామండి. మీరెలా ఉన్నారండి?
0: బాగున్నామండి, చాలా చాలా బాగున్నాము.
1: చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి,
0: అందరం ఉండాలి.
1: అవును మేడం,
0: తప్పకుండా అందరం బాగానే ఉంటాము. చెప్పాలి, మీరు ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు నువ్వు వస్తావని సినిమా నుంచి మేఘమై నేను వచ్చాను, మెరుపులా నిన్ను వెతికాను అన్న పాట కాదు మేడం.
0: తప్పకుండా. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం?
1: ప్రస్తుతం అంటే ఇప్పుడు చేనుకు బయలుదేరుతున్నాం మేడం. ఆకుకూరలు ఉన్నాయి మేడం మాకు.
0: ఆహా, ఆకుకూరలు పండిస్తారు. అందరికి భోజనం పెట్టే రైతు మీరు, మంచి మహిళా రైతు. సరే అండి, పాట వినుకుంటూ మా అందరికి భోజనాలు ప్రిపేర్ చేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వంటలు పంటలు. సరే అండి.

0: మనతో మాట్లాడడానికి మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో అండి.
1: నమస్తే శైలజ మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్, వెంకటేశ్వర కాలనీ, కిన్నెర స్టీల్ ఏరియా. మేడం గారు, నాకు విచిత్ర సోదరులు సినిమా నుంచి నిన్న తలచి మాయ మరిచి అనే పాట కావాలి మేడం గారు.
0: ఎవరిని తలచండి?
1: తలచి మాయ మరిచి అనే పాట మేడం గారు.
0: తప్పకుండా విచిత్ర సోదరుల నుంచి మీరు కోరుకున్న పాటను వినిపిస్తాను.
1: మేడం గారు
0: చెప్పండి.
1: తేజస్విని, చిత్రలహరి, దేవకి నందన్, నవీన్, మురారి, రమణ, భద్రమ్మ గారు. చిన్న మాట మేడం గారు
0: చెప్పండి చెప్పండి.
1: రాత్ర మన సంగీత శ్రీనివాసరావు గారు మరణించారు.
0: అవునండి.
1: ఆయనకి నివాళిగా ఈ పాట అడుగుతున్నాను మేడం గారు.
0: తప్పకుండా మీరు కోరుకున్నట్టు అలాగే వారికి నివాళితో ఈ పాటను విందాము.

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
0: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
0: మరి ఇచ్చిపుచ్చుకోవడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో.
0: అలాగా?
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
0: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
0: అబ్బా చాలా అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: హలో,
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నెల్లూరు నుంచి కాదర్ పాషా మేడం.
4: కాదర్ పాషా గారు నెల్లూరు నుండి?
5: అవును మేడం.
4: నెల్లూరు నుంచి మా కొత్తగూడెం స్టేషన్ ను వింటూ ఉంటారు ఆకాశవాణి.
5: మన ఆలగడ్డ పోలయ్య గారితో నిబంధం తెలుసుకుని ఆయన నెంబర్ ఇచ్చారు.
4: ఓకే అండి, సంతోషం. చెప్పండి, మీరు ఈ రోజు మరి మాకు ఇంతగానం కాల్ చేశారు, ఏ పాట కావాలనుకుంటున్నారు? కాల్ కలిసి
5: గెలుపు తలుపు తీసే పాట వింటుంది టోటల్ మేడం. నలుగురు ఉన్నారు.
4: చెప్పండి చెప్పండి.
5: ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, ఆలగడ్డ పోలయ్య గారు, యాకూబ్ బాషా గారు,
4: వీరందరికీ
5: అశోక్ గారు.
4: ఓకే అండి, వీరందరి తరఫున మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
5: ధన్యవాదాలు మేడం.

0: కార్యక్రమంలో చివరిగా మాట్లాడే శ్రోత, హలో అండి.
1: హలో, నమస్తే. శుభోదయం అండి. శివజ్యోతి మేడం
0: నమస్తే అండి. మీ పేరు చెప్పలేదు.
1: పుల్లారావు స్వామి, గన్నవరం.
0: గన్నవరం నుంచి పుల్లారావు గారు చెప్పాలి. రేడియో వింటున్నారా రెగ్యులర్ గా?
1: వింటాను కదండి, రెగ్యులర్ శ్రోతరా మేడం.
0: కొత్తగూడెం స్టేషన్ వింటూ ఉంటారా?
1: కొత్తగూడెం ఇప్పుడు కాదు మేడం, అంటే కొత్తగూడెం ఎప్పుడైతే స్టార్ట్ అయింది అప్పటి నుంచి.
0: అంటే గన్నవరం అంటే మీకు విజయవాడ కూడా దగ్గర ఉంటుంది?
1: లేదు లేదు లేదు, భద్రాచలం నుంచి పాస్కొండ పోయేరుటిలో.
0: ఓహో, ఇటువైపు. ఓకే ఓకే అండి. ఏ సినిమా, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి మీకు?
1: అమరసింహకి జత్కాలం ఒక మంచి పాట ఉంది మేడం.
0: తప్పకుండా, మీరు కోరుకున్నట్టు, మీరు కోరుకున్న పాట వినిపిస్తానని. ఈనాటి ఆఖరి శ్రోత మీరేనండి.
1: థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఈ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ పి ఆనందరావు, శ్రీ ఎం కోటేశ్వరరావు. ఇంతసేపు మీతో ముచ్చటించిన నేను మీ రేడియో నిస్తం గుండోజు శైలజ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

0: ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు వింటున్నారు ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మనోజ్, చిత్ర, సుశీల ఇంకా వీరి బృందం పాడిన పాటలు. చిత్రం స్వాతి చినుకులు,

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష. మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన స్వాతి చినుకులు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఇళయరాజా. గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనోజ్, చిత్ర, పి సుశీల, ఎస్ జానకి ఇంకా వారి బృందం ఆలపించారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
3: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
4: ఇల్లెందు 14 నంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
5: మాలవైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
6: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
7: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
8: సీతంపేట నుంచి మిరుకిడి స్వరూప్. నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
9: ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీలు కాక.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా జంతు సంరక్షణ చేద్దాం, వన్యప్రాణులను కాపాడదాం ప్రత్యేక కార్యక్రమం వింటారు.

మొక్కలు జంతువుల్లో కనిపించే వైవిధ్యాన్నే జీవ వైవిధ్యం అంటారు. ఈ మధ్య కాలంలో మొక్కలు వాటితో పాటు జంతువులు కూడా అంతరించిపోతున్నాయి. దానివల్ల జీవ వైవిధ్యంలో అంతర్యం ఏర్పడి ప్రకృతి దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. వాటి రంగు, ఆకారం, పరిమాణం, ఇతర లక్షణాల్లో వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. దీన్నే జీవ వైవిధ్యం అంటారు. మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పెరిగే మొక్కలు, కీటకాలు, పక్షులు, పెంపుడు జంతువులు, వృక్షాలతో పాటు అనేక రకాల జీవులను చూస్తూ ఉంటాం. అంతేగాక మనం చూడలేని అనేక రకాల సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మనం పరిశీలించే ప్రాంతం వైశాల్యం అధికమయ్యే కొద్దీ అక్కడ జీవుల విస్తారం, వైవిధ్యం పెరుగుతుంది. ఇది భూమిపై ఉన్న జీవుల సంఖ్య, రకాలను తెలుపుతుంది. ఆహార నిర్మాణాలకు ఉపయోగించే పదార్థాలు, ఔషధాలు లభించాలన్నా, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన నేల ఉండాలన్నా జీవ వైవిధ్యం తప్పనిసరి. ప్రపంచంలో అనేక రకాల మొక్కలు, జంతువులను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి మధ్య వైవిధ్యాలు కనిపిస్తాయి. వైవిధ్యం ప్రకృతి అనుసరించే ఒక సహజమైన విధానం. ప్రకృతిలో ఎంతో సూక్ష్మ స్థాయిలో పరిశీలించినప్పటికీ నిర్మాణంలో, పనిచేసే విధానంలో ఏకరూపత కనిపించదు. దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రకృతిలో అన్ని జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడటమే కాక వాటిలో అవి ఏదో ఒక విధంగా ప్రతిచర్యలు జరుపుతూ ఉంటాయి. అందువల్ల వీటిని

0: రక్షించడం, వైవిధ్యాన్ని కాపాడడం కూడా అవసరం. ప్రపంచంలోనే అనేక రకాల జంతువులు కూడా అంతరించిపోతున్నాయి. అందువల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.
1: అడవులు అంతరించడం వల్ల వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుంది. వన్యప్రాణుల సంరక్షణకు అనేక సంస్థలు వెలిశాయి. వన్యప్రాణులను రెండు దశలలో సంరక్షిస్తారు. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడడం. రెండవది జన్యువు వైవిధ్యం జాగ్రత్త పరచడానికి అన్ని రకాల మొక్కలను, జంతువులను కాపాడటం. అనేక దేశాల వారు వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించడం జరిగింది. భారతదేశంలో పులిని, ఆస్ట్రేలియా దేశంలో కంగారును జాతీయ జంతువులుగా ప్రకటించి వాటిని కాపాడడాన్నే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జంతువులలో కొన్నింటిని దంతాలు, వాటి మాంసం, పరిమళ ద్రవ్యాలు, ఔషధాల కోసం వాటిని సంహరించి దాని ద్వారా వాటి జాతుల్ని నిర్మూలించడం, అలాగే అడవులను నరికివేయడం, ఆనకట్టలు, రిజర్వాయర్ల నిర్మాణం, అడవులలో అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాల వల్ల అనేక రకాల జాతులు అంతరించిపోతున్నాయి. భూమి సగటున రోజుకు ఒక జాతిని కోల్పోతుంది అంటే ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ గణాంక సంస్థ వారు అంతరించిపోయే అవకాశం ఉన్న వాటిని ఒక పట్టికలా తయారు చేసి దానిని రెడ్ డేటా బుక్ లో ప్రచురించడం జరిగింది. అవలంబిస్తున్న అనాలోచిత వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయి.
0: జంతువులలో సాధు జంతువులు, క్రూర జంతువులు ఉన్నప్పటికీ మానవుడు మచ్చిక చేసుకుని క్రూర జంతువులతో కూడా సహజీవనం చేస్తున్నాడు. అయితే పెరుగుతున్న జనాభా ఆహారం కోసం జంతువులను కూడా చంపివేయడం జరుగుతుంది. వాటి జాతులు అంతరించిపోతున్నాయి. జంతువుల సంరక్షణ చర్యల్లో భాగంగా మన దేశంలోని కొన్ని అటవీ ప్రాంతాలను జాతీయ పార్కులుగా, జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా గుర్తించారు. వీటి ద్వారా కొంతవరకైనా జంతువులను రక్షించుకోగలుగుతున్నాము. పర్యావరణ సమతుల్యానికి జంతువుల పాత్ర ఎంతో కీలకం. వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ఈ రోజుల్లో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారు. కొంతమంది ఏదో ఒక జంతువును తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారు తమ జంతువుల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి. వాటికి ఎలాంటి అనారోగ్యం కలగకుండా ముందే జాగ్రత్తలు పడటం చాలా మంచిది. అవసరమైన టీకాలు కూడా ఇప్పించాలి. మరి పెంపుడు జంతువుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు రామవరం పశువైద్యాధికారి డాక్టర్ జి ఆనందరావు గారు.
2: జంతు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మానవునితో పాటు ఇతరత్ర జీవరాశులు ఉన్నప్పుడే ఆ యొక్క వాతావరణానికి, చుట్టుపక్కల ఉండే ఒక సమాజానికి ఒక అర్థం ఉంటుంది. అదేవిధంగా మానవుని యొక్క మనుగడ దాంతో ఇమిడి ఉంటుంది. కాబట్టి ఎంత ముఖ్యంగా మనం మనిషి యొక్క జీవితకాలం ముఖ్యంగా భావిస్తుంటాము, అదే క్రమంలో కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రాణులకు కూడా మనం అంతే ప్రాముఖ్యంగా వాటికి యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనుషులకి వచ్చేసి ఆరోగ్య సమస్యలున్నా మరియు ఇతరత్ర ఏమన్నా సమస్యలున్నా కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి మన యొక్క సంబంధించిన సమస్యలను వాళ్ళకి వ్యక్త చేయడం వల్ల వాళ్ళు దానికి సంబంధించినంత వరకు చికిత్స చేసే ఉపాయం మనకి సూచనలు చేస్తూ ఉంటారు. కానీ మన చుట్టుపక్కల ఉండే జీవాలు అంటే ముఖ్యంగా పక్షులు కానీ, పశుజాతులు కాని, కుక్కలు అయినా, ఇంకా రకరకాల జీవరాశులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలని దృష్టి ఉండకపోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న ఇతర జీవాల గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరం రాను తగ్గిపోతుంది. ఈ క్రమంలో మేము ఈ యొక్క జంతు సంరక్షణ పక్షోత్సవాలు సందర్భంగా ఇతర జీవాలపై మనం చూపించాల్సిన శ్రద్ధ, వాటికి ఆరోగ్య సంరక్షణ చర్యలకు సంబంధించిన సూచనలు చేయదలుచుకున్నాము. దానిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మనకి మన చుట్టుపక్కల ఉన్న పక్షు జాతులు కానీ జీవాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పశువులు, మేసే పశువులు అంటే గేదెలు కాని, ఆవులు కాని, మేకలు కాని, గొర్రెలు అంటే జీవాలు కింద, సన్న జీవాల కింద గొర్రెలు మేకలు వస్తుంటాయి. అదేవిధంగా కోళ్ళు, కోళ్ళు అంటే మనకి నాటుకోళ్ళు కాని, లేదా గిన్నె కోళ్ళు, కౌన్సు పిట్టలు, టర్కీలు, ఇతరత్ర పక్షులు, ఇవన్నీ కూడా పక్షి జాతి కింద వస్తుంటాయి. మరియు మానవునికి ఎంతో విశ్వాసంగా ఉండే ఇంట్లో ఒక సభ్యునిగా మిలిగే ఈ కాలంలో మానవునికి ఇంట్లో సభ్యునిగా మిలిగే జీవి ఏంటంటే కుక్క. అంటే తనకెంతో విశ్వాసంగా ఉండి ఆ యజమాని చెప్పిన ఒక ఆదేశాన్ని, తను ఇచ్చే తను మాట్లాడే మాటలని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వాటి తగినట్టుగా ప్రవర్తించి మానవునికి అన్ని వేళలా ఇంటికి సంరక్షణగా అయితేనేమి, ఇంట్లో అతనికి ఆహారాలు

0: కరమైన వాతావరణం ఉత్పన్నం చేయడానికి అయితేనేమి ఒక ఇంట్లో ఒక సభ్యునిగా మెలిగే జీవి వచ్చేసి ఏదైనా ఉందంటే అంటే అది కుక్క అని మనం భావించాల్సి ఉంటది. వీటికి కూడా ఇతరత్ర సమస్యలు, ఆరోగ్య సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏ పశువు అయినా ఆరోగ్యంగా ఉంటుంది అనే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే అది తినగలిగే ఆహారం ఏదైతే మనం పెడతామో అది పూర్తి స్థాయిలో తినగలగాలి ఫస్ట్. అదే విధంగా తగినంత నీరు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. తర్వాత ఆ పశువును గనక మనం చూసినట్లయితే దాని యొక్క కన్నులు కాంతివంతంగా, చర్మం కూడా ఆరోగ్యకరంగా, దాని యొక్క ముఖ కవళికలు ఆరోగ్యంగా కదలికలు ఉండేటట్టుగా, చురుగ్గా స్పందించే విధానం బట్టి ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా అనేది మనం కొద్ది గొప్ప మన దృష్టి ద్వారానే ఆ పశువు పలానా సమస్యతో బాధపడుతునే అవకాశం ఉంటుంది అనే ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించిన సంరక్షణ చర్యల్లో భాగంగా అంటే టీకాలు అయితేనేమి, మందులు అయితేనేమి మనం ఆరోగ్య శాఖ ద్వారా మనుషులకు ఇప్పిస్తూ ఉంటారు. అదే క్రమంలో పక్షులకి గాని పశువులకు సంబంధించి గాని సంరక్షణ చర్యలో భాగంగా వివిధ రకాల జాతులలో సంక్రమించే వ్యాధులకు సంబంధించిన టీకాలు, అంటే ఆ వ్యాధి ఫలానా పశువుకు సోకకముందే దానికి సంబంధించిన టీకా గనక సకాలంలో గనక మనం ఆ పశువుకి ఇప్పించినట్లయితే ఇక ముందు వచ్చే కాలంలో ఆ యొక్క పశువు ఆ వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటది. ఆరోగ్యం మెరుగుదలకు సంబంధించిన ఆహార నియమాలు పాటించినట్లయితే వాటి యొక్క జీవిత కాలం గాని వాటి యొక్క మనుగడ గాని పెంపొందించిన వాళ్ళైతాం. తద్వారా మనతో పాటు సాటి జీవాలకు కూడా మనం సమన్వయం చేసే వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాం.
1: కొంతమంది పెంపుడు జంతువులను పెంచే వారి మనోభావాలు విన్నామా?
2: నా పేరు రమేష్, రామవరం సిఆర్ క్యాంపు ఓల్డ్ పొల్యూషన్ బ్యాక్ సైడ్ ఉంటాను. నాకు కుక్కలంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి కుక్కలు పెంచుతా ఉంటాను. గ్రేట్ హంట్, ల్యాబ్, డాల్మిషన్, తమిళన్ పప్పీస్ పెంచాను. ఇప్పటి వరకు నేను చాలా బాగుంటాయి, నాతో స్నేహంగా ఉంటాయి. ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు నాకు. ఎప్పుడు బయట వాళ్ళకు కూడా ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు. అది వాటికి పెట్టే ఫుడ్ పెడిగ్రీ డూల్స్ పెడతా ఉంటాను. ఇయర్ ఇయర్ ఇంజెక్షన్స్ వేపించాను కుక్క కలిసినా గానీ ఏం కాకుండా ఉండడానికి. బూస్టర్స్ 6 మంత్స్ కి ఒకసారి, దానికి కూడా బాగుండడం కోసం కేర్ తీసుకునేటువంటి మంచిగా వాటికి. దాంతో టైం చాలా స్పెండ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక 1 అవర్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత టైం మంచిగా స్పెండ్ చేస్తాను. మంచిగా ఉంటుంది నాతో స్నేహంగా. దాంతో ఇంతసేపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మా ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని ప్రేమ చూసుకునే వాళ్ళు. బయట వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఎప్పుడు కలిగించలేదు. అది కుక్కలను పెంచుకుంటే కొద్దిగా ఆహ్లాదంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కూడా ఇష్టమైతే డాగ్స్ అనే కాకుండా వేరే పక్షులైనా సరే జంతువులైనా పెంచుకోండి, స్నేహంగా ఉండండి వాటితోటి. కొద్దిగా మనకి బాధగా ఉన్నప్పుడైనా లేకపోతే డిప్రెషన్ ఉన్నప్పుడైనా అవి మనకి కొద్దిగా రిలీఫ్ ఇస్తాయని. హ్యాపీనెస్ ఎక్కువ ఉంటది, మనకి మెంటల్ డిప్రెషన్ అనేది ఉండదు. ఏదో టెన్షన్ అయినా సరే, ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే పక్షులు గానీ జంతువులు గానీ మనతో ఉంటే వాటి వల్ల మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఎక్కువ శాతం మనకి హ్యాపీనెస్ ఇవ్వడానికి తోడ్పడతాయి మనకి. దీంతో పాటు క్యాట్, కుందేలు కూడా పెంచాను. 4 కుందేలు పెంచాను, 6 ఫిషెస్ పెంచాను. గోల్డ్ ఫిషెస్, క్యాట్ ఫిషెస్ 2 తీసుకున్నాను. ఎక్కువ మంది పక్షులను జంతువులను ఇష్టపడడం వల్ల వాటితో స్నేహం ఉండడము, వాటిని చంపకుండా ఉండడము చేస్తే మనకి మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయని అనుకుంటున్నాను. ఎక్కువ వాటితో టైం స్పెండ్ చేయడం వల్ల నాకు రిలీఫ్ గా అనిపించేది, ప్లస్ హ్యాపీనెస్ ఉండేది. అవి కూడా నన్ను ప్రేమ చూసుకునేది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా డాగ్ తో ఉన్న అనుబంధం వల్ల నాకు కొద్దిగా రిలీఫ్ అనేది ఎక్కువ దొరికింది. నా బాధను కూడా నేను మర్చిపోయి దాంతో హ్యాపీగా ఆడుకోవడం అలాంటివి చేశాను. నాకు చాలా తోడ్పడింది. అలానే ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డప్పుడు కూడా అది హెల్ప్ చేసింది అన్నమాట. అందువల్ల కొద్దిగా మనకి సెక్యూరిటీ కాకుండా ఇంట్లో ఒక మనిషిగా ఉంటదని నేను అనుకుంటున్నాను. చాలా మంది పెంచుకోవాలని, మంచిగా చూసుకోవాలని, వాటిని కొట్టడం గాని చంపడం గానీ చేయొద్దని కోరుకుంటున్నాను.
3: నా పేరు ప్రశాంత్. మేము కూడా చిన్న కుక్కని పెంచుకుంటున్నాము. చాలా మంచిగా చూసుకుంటాము, ప్లస్ అది కూడా మాతో విశ్వాసంగా ఉంటది, ప్లస్ బాగా చనువుగా ఉంటది. సపోజ్ మేము ఇంట్లో లేకపోయినా గానీ అది మా కోసం ఎదురు చూడడం, ప్లస్ మేము రావడంతో కూడా అది మా వీధికి రావడం అట్లా చేస్తూ ఉండదు. దానికి పెట్టే ఫుడ్ మిల్క్, కర్డ్ రైస్ పెడతాను. మాకు జంతువులు అంటే ఇష్టం ఉండదు. జంతువుల పట్ల అందరూ ప్రేమగా ఉండాలని, పెంచుకొని కొందరు విడిచిపెట్టేస్తూ ఉంటారు. అట్లా కాకుండా జంతువులని ఇట్లా విడిచిపెట్టడం లేకపోతే కొట్టడం చేయొద్దని చిన్న రిక్వెస్ట్. జంతువులను మనం ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనతో ప్రేమగా ఉంటాయి. ప్లస్ మనుషుల కంటే మెయిన్ జంతువులు చాలా విశ్వాసంగా ఉంటాయి, అందుకని వాటిని కాపాడాలని కోరుకున్నాం.
1: నేడు

0: సమాజంలో జంతువులను పెంచి వాటి సంరక్షణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో జంతువుల సంరక్షణ గురించి అవగాహన కల్పించాలి. ఆవు, కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులు మనకు మంచి నేస్తాలే కాదు, ఇంట్లోని వారిని చలాకీగా ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. పెంపుడు జంతువు ఇంట్లో ఉన్నవారు లేని వారి కంటే తక్కువ రోగాల పాలవుతారు. ఈ రోజుల్లో చాలా మంది కుక్క, పిల్లి, చేపను పెంచుతున్నారు. ఇందులో కుక్కల స్థానం మొదటిదిగా చెప్పుకోవచ్చు. పెంపుడు జంతువులు బేషరతుగా ప్రేమను ఇస్తూ దగ్గరితనంతో మెలగడమే కాక ఇవి తమ యజమానులను శారీరకంగా ఫిట్ గా చేస్తాయి. వాటిని సాకడానికి, చెప్పింది వినేలా చేయడానికి శారీరకంగా చాలా శ్రమ పడాలి. ఒక రకంగా ఎంతో వ్యాయామం చేయాలి. అంతేకాకుండా తన యజమానికి ఒత్తిడిని మాయం చేసి ఉల్లాసం కలిగించేవి కూడా పెంపుడు జంతువులే.
1: అయితే పెంపుడు జంతువుల వల్ల కూడా కొన్ని రకాల వ్యాధులు మనుషులకు సోకే అవకాశం ఉంది. అసలు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు ఎలాంటి వ్యాధులు సోకుతాయి, వాటి నుండి ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేస్తున్నారు డాక్టర్ బి అరుంధతి గారు.
2: నార్మల్ గా పెట్స్ ని పెంచుకుంటాం. కొందరు రాబిట్స్ పెట్టుగా పెంచుకుంటారు, కుక్కల్ని పెంచుకుంటారు, బ్యాట్స్ ని కూడా కొందరు పెంచుకుంటారు, పావురాలను పెంచుకుంటారు, రామి చిలుకల్ని పెంచుకుంటారు. సో వాటి వల్ల కూడా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనుషుల్లోకి వస్తూ ఉంటాయి. మనకి అధికంగా తెలిసింది ఒక రేబీస్ మాత్రమే, అండ్ రేబీస్ కోసం ఉండే వ్యాక్సిన్ ఒకటి తెలుసు మనకి. బట్ రేబీసే కాకుండా ఫేషియోలా హెపాటికా అనే ఒక థ్రెడ్ వర్మ్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఎవరైతే ఆవు మాంసం తింటారో, లేదంటే అది నార్మల్ గా దాని డెవలప్మెంట్ పందుల్లో కూడా ఉంటుంది. సో బొవైన్ ఫేషియోలా హెపాటికా అనే వ్యాధి గ్రస్తున పడతారు. సో దాని వల్ల ఏమవుతుందంటే దాని జీవన శైలి మనుషుల్లో స్టార్ట్ చేసుకొని అది కాస్త మన కాలేయాన్ని పాడు చేయడమే కాకుండా అది డెవలప్ అయ్యి ఈవెన్ మన బ్రెయిన్ కి కూడా డామేజ్, అంటే హెపాటిక్ ఎన్కెఫలైటిస్ అనే కాంప్లికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. హెపాటిక్ ఎన్కెఫలైటిస్ అనేది ఈవెన్ మన మలేరియా వ్యాధిని చూసుకుంటే మనకి ఇప్పుడు ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే ఒక క్రిమి ఉంటుంది అనమాట. ఇది కూడా కోతుల్లో, అడవి జంతువుల్లో నుంచి ఆ దోమ ఏదైతే ఆ వ్యాధిగ్రస్తున పడి ఉన్న ఏదైనా జంతువుని కరిచి అదే దోమ ఆ క్రిమిని తనలో తీసుకొని దాంట్లో కొంచెం అది డెవలప్ అయ్యి దాని తర్వాత మళ్ళీ అది మనిషిలోకి సోకుతుంది. ఆ దోమ వచ్చి మనిషిని కరిచినప్పుడు ఆ క్రిమి అనేది మనిషిలోకి వస్తుంది. అప్పుడు మీకు సెరిబ్రల్ మలేరియా అనే ఒక కాంప్లికేషన్ కూడా వస్తుంది. అది అతిగా ప్రాణాంతకం అనమాట.
3: టీబీ అని తెలుసు కదా, చాలా మందికి టీబీ మనిషి నుంచి మనిషికి వస్తుంది. కానీ బొవైన్ ట్యూబర్క్లోసిస్ అని కూడా ఒకటి ఉంటుంది. అది ఆవులు, బర్రెలు, ఏవైతే గేదెలు ఉంటాయో వాటి నుంచి మనుషులకి సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి కూడా మనం అదే మాత్రలో ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటాము, మనుషుల నుంచి మనుషులకి మాత్రమే వస్తుంది, సో జంతువుల నుంచి ఇది రాకపోవచ్చు అనే ఒకటి ఉంటుంది. సో బొవైన్ ట్యూబర్క్లోసిస్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మన గేదెల నుంచి మనుషులకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, లేకపోతే గేదెల్ని బాగా పెంచుతూ ఉంటారు కదా, సో వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో అది మళ్ళీ ఆ మనుషులు వేరే మనుషులకు సోకించడం కూడా జరుగుతుంది. పిల్లుల వల్ల కూడా మనకి రేబీస్ వస్తుందండి. పిల్లుల డాండర్ అంటే పాటి జుట్టు పడుతుంది కదా, దాంట్లో కూడా మామూలుగా మనకి ఫంగల్ ఏజెంట్స్ ఉంటాయి అనమాట. మనకు తెలియకుండా వాటితో ఆడుకుంటూ ఉంటాం, చేతులు సరిగ్గా కడుక్కోకుండా నోట్లో చేతులు పెట్టుకోవడం, పిల్లలతో ఆడడం, వాటితో పాటు మన ఇంట్లో వాళ్ళకి అందరికీ సోకడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పెంపుడు కుక్కలు, ఆ పిల్లులు అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాటితో ఆడుకున్నప్పుడు, అలా దాన్ని వాకింగ్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా బాగా చేతులు కడుక్కొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆ వాటి జుట్టుతో వచ్చే రోగాలు కూడా రావు. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చిన్నవి, బట్ మనం చాలా అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ నార్మల్ గా వదిలేసుకుందామండి. ఇంకొకటి, మనకు కానీ పెట్ అంటే మనం ఏమైనా పెంపుడు కుక్కలు ఆర్ పెంపుడు కోతులు ఆర్ రాబిట్స్ ఇలాంటివి ఏమైనా పెంచుకుంటే వాటికి వ్యాక్సినేషన్ ఇప్పించడం చాలా ఇంపార్టెంట్. సో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అని ఉంటుంది, వెటర్నరీ డాక్టర్స్ దగ్గర ఆ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్ గా అంటే ఒక్కసారి ఇప్పించినా గానీ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వరకు కొంచెం మనం సేఫ్ గా ఉండొచ్చు.

ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో భాసిల్లే అటవీ ప్రాంతాలు రానురాను కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ అటవీ ప్రాణుల వేట

0: యథేచ్ఛగా జరుగుతుంది. దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు, నెమళ్లు, కొండ గొర్రెలు తదితర జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్ పెరగడంతో వాటిని అధిక ధరలకు అమ్ముతున్నారు. పక్షులను కూడా వేటాడుతున్నారు. మన దేశంలోకి వలస వచ్చే అరుదైన పక్షులను చంపి సమీపంలో గల అంగళ్లలో అమ్ముతున్నారు. తెలంగాణ ప్రాంతంలో దట్టమైన అడవులు గల జయశంకర్ భూపాల్పల్లి, కొమరం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కడప జిల్లాలలో విస్తరించి ఉన్న శేషాచలం అడవి ప్రాంతం కూడా క్రమంగా అంతరించిపోతుంది. దీంతో ఈ ప్రాంతంలో కనిపించే అరుదైన జంతువులు కనుమరుగైపోతున్నాయి.
1: ఈనాడు అడవులు ఎంతగానో అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా అడవిపై ఆధారపడిన వన్యప్రాణులు కూడా అంతరిస్తున్నాయి. మరి వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదేవిధంగా అడవులను కాపాడేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రజలంతా ఏ విధంగా సహకరించాలో తెలియజేస్తున్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జె ఉమ గారు.
2: అడవులు నశించడం వల్ల వన్యప్రాణులు చాలా మట్టుకు ఊళ్ళోకి వస్తున్నాయి. నీళ్ల కోసం గాని, ఆహార పదార్థాల కోసం గాని ఊళ్ళోకి వస్తున్నాయండి. దాన్ని మనుషులు వేటాడి చంపేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అడవుల్లోనే చెట్లు ఎక్కువ పెంచి నీటి వసతి ఏర్పాటు చేసి వాటికి అక్కడే గ్రాస్ ల్యాండ్స్ అని మేము ఇప్పుడు కొత్తగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల అడవిలోనే అక్కడక్కడ ఫాడర్ ప్లాట్స్ లాగా, గ్రాస్ ల్యాండ్స్ లాగా ప్లాట్స్ తయారు చేసి పెంచమని ఒక ప్రపోజల్ వచ్చింది. వాటి కోసం ప్లాట్స్ తయారు చేసాము. ఆ ప్లాట్స్ లో గ్రాస్ డెవలప్ చేస్తే వన్యప్రాణులు అక్కడే ఆ గ్రాస్ తిని అక్కడే మేము నీటి తొట్లు, పెర్కులేషన్ ట్యాంక్స్ అవి ఏర్పాటు చేసాము. వాటిలో నీళ్లు తాగి ఊర్లలోకి రాకోకుండా, మనుషులు వేటాడుకోకుండా అక్కడే ఉండాలని ఒక ప్రపోజల్స్ వచ్చింది. మేము ఇప్పుడు దానికోసం ఏర్పాట్లు చేస్తున్నాము. కాకపోతే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలండి. వాళ్ళు బయోడైవర్సిటీ బ్యాలెన్స్ కావాలి అని అంటే వన్యప్రాణులు ఉండాలి, చెట్లు ఉండాలి, అన్ని ఉంటేనే బయోడైవర్సిటీ బ్యాలెన్స్ అవుతుంది. దానికోసం మనుషుల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము చాలా చర్యలు చేపడుతున్నాము. మనకు కూడా వన్యప్రాణుల అవసరం చాలా ఉంది అని ప్రజలందరూ గుర్తించి వాటిని వేటాడుకోకుండా వీలైనంత వరకు మన సహాయ సహకారాలు అందించి వాటిని బతికించుకునే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అండి. వన్యప్రాణుల్ని వేటాడితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970లో చాలా కఠినతరమైన చట్టాలు ఉన్నాయండి. వాటి ప్రకారం ప్రజలకు చాలా శిక్షలు పడే మార్గం కూడా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజలు వన్యప్రాణులు వేటాడుతున్నారు, పలానా వాళ్ళు వేటగాళ్లు ఉన్నారు అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తప్పనిసరిగా కేసులు బుక్ చేస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అవసరమైతే వాళ్ళ మీద పీడి యాక్ట్లు కూడా పెట్టడానికి ఇప్పుడు సీఎం గారు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మన అడవిని రక్షించుకోవటం, వన్యప్రాణులను రక్షించుకోవటం మన బాధ్యత అని అందరికి చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. 7 ఇయర్స్ కంటే తక్కువ లేకోకుండా వాళ్ళని జైలుకి కూడా పంపించే చట్టాలు కూడా ముందు ముందు కఠినతరం కాబోతున్నాయి. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాము. వన సంరక్షణ కోసం మేము ఏం చేస్తున్నాము అని అంటే ఇప్పుడు ప్రజెంట్ అడవుల్లోనే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో వాటిని గుర్తించి వాటిలోనే ఇప్పుడు ప్రతి సంవత్సరం డెవలప్ చేస్తున్నాం. కొత్త ప్లాంటేషన్ ప్లాంటింగ్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రతి సంవత్సరం హరితహారంలో భాగంగా మనం చాలా మొక్కలు కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అది పొలాల గట్ల మీద కానివ్వండి, అడవిలో పెర్కులేషన్ ట్యాంక్స్ వీటి లేకపోతే ఆర్ఎఫ్ బౌండరీ ట్రెంచ్ కొడితే ట్రెంచ్ బౌండరీ మీద కానివ్వండి, ప్లాంటేషన్ డిగ్రేడెడ్ ల్యాండ్స్ లో గుర్తించి వాటిలో కూడా ప్లాంటేషన్లు బాగా డెవలప్ చేస్తున్నాం. ఇదే కాకుండా హిల్ ఏరియా ఉంటే బ్యారన్ హిల్ ఎఫారెస్టేషన్ అని వాటి కింద కూడా మొక్కలు నాటుతున్నాము. వీలైనంత వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలోనే ఉన్నాము. అదే కాకుండా ఉన్న అడవిని కూడా రక్షించుకోవడం కోసం మాక్సిమం చట్టాలు కూడా కఠినం చేసి హ్యాబిచువల్ అఫెండర్స్ ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. మేమే కాకుండా పోలీసు వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. వీసీ జరిగింది, దాంట్లో డీజీపీ గారు, సీఎం సెక్రటరీ గారు అందరూ కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పార్టిసిపేట్ చేశారు. అందరం కలిసి ఉమ్మడిగా మన అడవుల్ని రక్షించుకోవడానికి వీలైన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం గారు. దాని ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల సపోర్ట్ కూడా ఉంది. ఇక నుంచి ముందు ముందు అఫెండర్లను గుర్తించి అందరి మీద తగిన చర్యలు కూడా తీసుకుంటారు. ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాము. దానికోసము మేము ఫోకస్ చేస్తున్నాము. ప్రతి వీసీని గానీ, ప్రతి మీటింగ్లను గానీ కోఆర్డినేషన్ మీటింగ్, పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఎవరైనా సరే అడవిలో ఒక చెట్టు నరికితే ఇంత కఠినమైన శిక్ష ఉందా, నరకకూడదు, ఇంకొకసారి నరకకూడదురా దేవుడా అనేటట్టు ఉండాలని మేము చాలా కఠినంగా దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. అడవులను నరకకోకుండా ఉంటేనే జంతువులు అడవిలో ఉంటాయి, అవి ఊర్ల మీద కూడా రావు, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు కోతులు ఊళ్ళలోకి వస్తున్నాయంటే అడవులు లేకపోవడం వల్ల, కేవలం దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం అడవులను పెంచి సమృద్ధిగా అడవిలో ఉంటే వన్యప్రాణులు మొత్తం అడవుల్లోనే ఉంటాయి, దానివల్ల ప్రజలకు ఇబ్బంది ఉండదు, మనకు బయోడైవర్సిటీ డెవలప్ అవుతుంది, వర్షాలు బాగా పడతాయి, టెంపరేచర్ తగ్గుద్ది, అందరికీ సంతోషంగా ఉంటుంది. అలా అడవులను డెవలప్ చేయాలని అది మా ఒక్క డిపార్ట్మెంట్ పనే కాకుండా ప్రజలది, ఆల్ డిపార్ట్మెంట్స్ది, అందరిది కూడా బాధ్యత అని తెలుసుకోవాలి, బాధ్యతగా మెలగాలని

పెంపుడు జంతువుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. కుక్కలు ఏదైనా పని చేయాలంటే అవి ఆ పని మీద తదేక శ్రద్ధ వహిస్తాయి. మనుషులు కూడా అదే చేయాల్సి ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పెంపుడు జంతువు కన్నుమూయదు. పిల్లి కొనుక్కు వల్ల కూడా మంచి లాభాలు పొందవచ్చని మంచి సాక్ష్యాలు కూడా చెబుతున్నాయి. అప్పుడప్పుడు కొనుక్కు తీసేవారి కన్నా తరచుగా కొనుక్కు తీసేవారు గుండె జబ్బు వల్ల 37% కన్నా తక్కువ మంది చనిపోతున్నారని 24,000 మంది ప్రజలతో చేసిన అధ్యయనంలో తేలింది. చిన్న కొనుక్కు తీసేవారు చురుకుగా ఉంటారు. ఉద్యోగంలో వారి పని కూడా మెరుగ్గా ఉంటుంది. పెంపుడు జంతువులతో ప్రతిరోజు నడవడం అనేది ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇలా పెంపుడు జంతువులు కూడా మానవుల ఆరోగ్య విషయంలో ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా జంతువులు మానవ జీవితంతో మిళితమై సహజీవనం చేస్తున్నాయి. జంతువుల సంరక్షణ కోసం మనమంతా తగిన జాగ్రత్తలు తీసుకుని వాటి మనుగడకై పాటుపడాలి. అప్పుడే ప్రకృతిలో సమతుల్యం ఏర్పడి జీవ వైవిధ్యానికి ఆటంకం కలగకుండా ఉంటుంది.

మీరింతవరకు ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా జంతు సంరక్షణ చేద్దాం, వన్యజీవులను కాపాడుదాం అనే ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

0: పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం అని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన రామకృష్ణ పరమహంస. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రగీతాలు వింటారు.
1: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
2: దాంతో నా వీపు గోకోవాలి.
0: మీరు వింటున్న ఈ పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం. కార్తీక్ చిత్ర పాడిన పాట, సంగీతం అందించారు మణిశర్మ.
2: నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశాను.

మీరు వింటున్న ఈ పాట మేఘమాల చిత్రం కోసం హేమచంద్ర శ్రావణ భార్గవి పాడిన పాట. సాహిత్యం అందించారు కాసర్ల శ్యామ్. జావిలమ్మ పెళ్లి.

మీరు వింటున్న ఈ పాట అనంత శ్రీరామ్ సాహిత్యానికి ప్రదీప్ విజయ్ కళ్యాణి నాయర్ పాడిన ఈ పాట ఇష్ట చిత్రంలోనిది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో అదర్స్ చిత్రం నుంచి ఈ పాటను వింటున్నాము. రీటా హరిహరన్ రీటా పాడిన ఈ పాట

పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో. బెన్నీ ప్రియా పాడిన పాట చిత్రం జల్సా.

100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న నేను మీ ఆకాశవాణి నేస్తం మాటేటి ఉపేంద్ర. నిలయంలో సమయం 11 గంటలు దాటి 1 సెకండ్. వినబోయే ఈ పాట జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రం నుండి ఈ పాట వినండి.

మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆపాద్ బాంధవుడు చిత్రం నుండి. వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన జీవన రాగం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989679076. మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందో 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవి కళ్యాణ్. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, నాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురికిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే

మీరు విన్న ఆ పాట చిట్టమ్మ మొగుడు చిత్రం నుండి, వినబోయే ఈ పాట మాపల్లెలో గోపాలుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

మీరు విన్న ఆ పాట ఇంటింటి రామాయణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. వినబోయే పాట కాశ్మీర చిత్రం నుండి పిససిల పాడిన ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 12:10 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

పాట పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి, వినబోయే ఈ పాట ప్రియమైన నీకు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రంలో నిరలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే

నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘా వర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో, సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి
10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ

0: నియంత్రణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయల కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలో యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా గురద పుల్లా సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్యా? ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
5: ఏంటవి?
4: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వ అయితే లేదు.
5: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
4: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
5: అలాగా?
4: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
5: అదేంటత్తయ్య?
4: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
5: అబ్బా చాలా అండత్తయ్య.
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
8: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చంద్రుగండ మండలం అంబేద్కర్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించి కదంబ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గురుబ్రహ్మ శ్లోకంతో మన ముందుకు వస్తున్న చిన్నారులు డి కావ్య, పి శ్రావణి, ఏ పూజిత, ఫిఫ్త్ క్లాస్.

0: మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాడటానికి మన ముందుకొస్తున్నారు సౌజన్య మల్లేశ్వరి.
1: తెలుగు తల్లికి మల్లెపూ దండ.

0: చిలక చిలక అంటూ మరో చిన్నారి మన ముందుకొస్తుంది. బాను ఫస్ట్ క్లాస్.
1: చిలక చిలక చిన్నారి మలక, మంచం కోసం ఎందుకు ఎలక, మామకి మరత మంచం, అన్నకేమో నవ్వారి మంచం, నీకు నాకు పందిరి మంచం.
0: గురువుల్లారా, గురు పూజ్యులారా అంటూ సౌజన్య కావ్య మల్లేశ్వరి ఫిఫ్త్ క్లాస్ వెళ్ళి.

0: పాదములపై రవణించేమువర్, విశ్వానికి నత్తగదిని వివరించేమువర్, పాలపుంతలందు వేగ పరుగులెత్తుగువర్, మంచితనం మనసులో పంచిపెట్టుగువర్, భారతమ్మ బొమ్మల పాలు పెరుగుగువర్, ఆనందము చేకూర్చే అమృతముగువర్.
1: కార్యక్రమంలో తర్వాత గడియారం అంటూ మన ముందుకొస్తున్నారు విష్ణు, అజయ్ కుమార్.
2: గడియారం మూడల ముల్లా గడియారం, పను నెల గడియారం, పద పదమంటుంది గడియారం, చిన్న ముళ్ళు నేనే నంది గంటలను.

0: వాన వాన వల్ల పంట మరో బుడతడు మన ముందుకు వచ్చినాడు. ఫస్ట్ క్లాస్ హేమంత్ కుమార్.
1: వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసిన పెద్దప్ప, పడవలు వదిలిన పిన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెంట వచ్చిన వెంకప్ప, పైటు కొట్టిన పడవప్ప, పందెం చేసిన పిన్నప్ప.
0: నాన్న తెచ్చిన గారెలంటూ గారెలు ఎవరికిస్తారో ఏవో మరి. నాన్న తెచ్చిన గారెలంటూ హరిప్రియ వైష్ణవి మన ముందుకు వస్తున్నారు. ఫస్ట్ క్లాస్ బుడతలు.
2: నాన్న తెచ్చిన గారెలు రెండు, బుడతకి ఒకటి, బుడతకి ఒకటి. మామ తెచ్చిన మామిడి పండ్లు, బుడతకి రెండు, బుడతకి రెండు. తాత తెచ్చిన బూరెలు ఆరు, బుడతకి మూడు, బుడతకి మూడు. అమ్మ పోసిన దోశలు బోలెడు, బుడతకి ఎన్ని, బుడతకి ఎన్ని.
0: కార్యక్రమంలో మరో బుడతడు ఫస్ట్ క్లాస్ నుండి వస్తున్నాడు. అందరి తాత గాంధీజీ అంటూ గేయం పాడుతూ మన ముందుకు వచ్చాడు.
3: అందరి తాత గాంధీజీ పిల్ల చచ్చనేది, అన్నవన్నీ మా దేశం, భారతదేశం మా దేశం.
0: చెయ్యత్తి జేకుట్టు తెలుగోడ అంటూ మన ముందుకు వచ్చిన చిన్నారులు చరణ్, సుమతి, పల్లవి.

0: ఇప్పుడు ఇంగ్లీష్ లో రైమ్ చెప్పడానికి మనం ముందుకు వస్తున్నారు. సెకండ్ క్లాస్ సాయి కృష్ణ, మంకీ ఆర్ జంపింగ్ అంటూ.
1: మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్, పీకాక్ ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్, ద ఎలిఫెంట్ ఆర్ స్టాంపింగ్ జస్ట్ లైక్ దిస్.
0: ABCD అంటూ మరో చిన్నారి మన ముందుకు వచ్చింది, సెకండ్ క్లాస్ వర్షిణి.
2: ABCD డాన్సింగ్ స్టైల్, EFGHOPING స్టైల్, IJKL లర్నింగ్ స్టైల్, QRST స్టోరీ స్టైల్, UVW రైటింగ్ స్టైల్, XYZD జాలీ స్టైల్.
0: కార్యక్రమంలో తర్వాత రైన్ రైన్ గోవే అంటూ బి చరణ్ ఫోర్త్ క్లాస్.
3: రైన్ రైన్ గోవే కమే కానీ లిటిల్ జానీ వాస్ టు ప్లే, రైన్ రైన్ గోస్ టు ప్లే, నువర్ యువర్ పేషవెన్.
0: మీరంతా దీపావళి పండుగకి టపాకాయలు అన్ని కాలుస్తారు కదా, క్రాకర్స్ పైన రైమ్, క్రాకర్స్ లక్ష్మీబాంబు లక్ష్మీబాంబు అంటూ మనం ముందుకు వచ్చినారు బి విష్ణు థర్డ్ క్లాస్.
4: లక్ష్మీబాంబు లక్ష్మీబాంబు సన్ డమ్ డమ్ డమా ఫ్లాక్ క్లాస్ ఫ్లాక్ క్లాస్, అవు యు గ్లో వెరీ బ్లాక్ గ్లో, భూచక్రం భూచక్రం అవు యు స్పిన్ ట్రిల్ ట్రిల్ ట్రిల్.
0: హియర్ కమ్స్ ద బస్ అంటూ మనం ముందుకు వస్తున్నాం మరో చిన్నారి అనుష థర్డ్ క్లాస్.
5: హియర్ కమ్స్ ద బస్ బ్లోయింగ్ విజిల్ టుక్ టుక్ టుక్ గెట్ స్టాప్.
0: జానీ జానీ అంటూ ముందుకు వస్తున్నారు సాయి కృష్ణ సెకండ్ క్లాస్.
6: జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, డెల్లింగ్ గ్లాస్ నో పాపా, ఓపెన్ మౌత్ ఆహాహా.
0: ఐ ఆమ్ ద ట్రీ అంటూ పాఠానికి ముందుకు వస్తున్న చిన్నారులు మనిషా రామలక్ష్మి అనుష థర్డ్ క్లాస్.
7: ఐ ఆమ్

0: ఇప్పటి వరకు పాటలు గేయాలు ఇంగ్లీష్ రైమ్స్ విన్నారుగా. కదంబ కార్యక్రమంలో ఇప్పుడు చార్మినార్ నాటిక ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు, ఫిఫ్త్ క్లాస్ బాలబాలికలు. చార్మినార్ నాటికలోని పాత్రలు రమ్య పూజిత, మాధవి మల్లేశ్వరి, తాతయ్య గోపికృష్ణ. ఈ నాటిక 5వ తరగతి తెలుగు పాఠ్యాంశం కాబట్టి వింటారుగా. మన రాష్ట రాజధాని అయిన హైదరాబాద్ గురించి తెలుసుకుందాం.
1: తాతయ్య, సెలవుల్లో హైదరాబాద్ కు తీసుకువెళ్తానన్నావు, చార్మినార్ చూపిస్తానన్నావు, ఇప్పుడు సెలవులు కదా, వెళ్దామా?
2: నేను కూడా వస్తాను తాతయ్య.
3: నిన్ను కూడా తీసుకువెళ్తానమ్మా. చార్మినారే కాదు, భాగ్యనగరంలో ఇంకా ఎన్నో చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, వాటిని కూడా రేపు చూద్దాం.
4: రైలులో ప్రయాణం చేద్దాం తాతయ్య, భలే సరదాగా ఉంటుంది.
3: సరే మీ ఇష్టం, బట్టలు సదురుకోండి, రేపు మొదటి బండి మన ప్రయాణం.
1: తాతయ్య, హైదరాబాద్ ను భాగ్యనగరం అని కూడా అంటారు కదా, ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవు?
3: ఊరు అంకుతూపుషాయి వంశస్థులు హైదరాబాద్ ను పాలించారు. వారిలో 5వ వాడు మద్మద్ కూలీ కుతుబ్షా. అతను భాగవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై ప్రేమకు చిహ్నంగా భాగ్యనగరాన్ని 1591 నిర్మించాడు.
1: పట్టణం మధ్యలో నది ప్రవహిస్తుంది కదా, దీని పేరేమిటి తాతయ్య?
3: దీనిని ముసీ నది అంటారు రమ్య. దీనిపై వంతెనలు కూడా నిర్మించారు.
2: ఎత్తుగా కనపడే ఆ 4 శిఖరాలు ఏమిటి తాతయ్య?
3: ఇదేనమ్మా చార్మినార్. ఈ చార్మినార్ ముసీ నది దక్షిణాన ఉంది. 1891-92 కూలీ కుతుబ్షా దీనిని నిర్మించాడు. దీని ఎత్తు 56 మీటర్లు. ఈ కట్టడాన్ని సున్నంతో నిర్మించారు. చుట్టూ 4 స్తంభాలు ఉన్నాయి. హిందువుల స్తంభాన్ని మినార్ అంటారు. చారు అంటే 4. 4 స్తంభాలు ఉన్నాయి కాబట్టి ఈ కట్టడాన్ని చార్మినార్ అని అంటారు.
1: ఈ నిర్మాణం ఎందుకు చేశారంటావు తాతయ్య?

0: భలే మంచి ప్రశ్న వేశావు రమ్య. చార్మినార్ భాగవతునికి ప్రేమ కానుగ్గా నిర్మించారని కొందరు చరిత్రకారులు చెబుతారు. మరికొందరు ఆ కాలంలో ప్లేగు జబ్బు వ్యాపించిందంటూ ఎంతో మంది చనిపోవడం దానికి నివారణ గుర్తుగా నాలుగు రోడ్ల కూడలిలో చార్మినార్ నిర్మించాలని మరికొందరు చెబుతారు.
1: చార్మినార్ ఎక్కాలని ఉంది తాతయ్య, మనం ఎక్కుదామా?
0: అలాగే ఎక్కుదాం. ఒక్కొక్క మినార్ ఎత్తు 30 మీటర్లు, 148 మెట్లు వలయ ఆకారంలో ఉన్నాయి. రెండో అంతస్తులో

తెలుగు మహాసభల గీతం పాఠానికి వస్తున్నారు ఫిఫ్త్ క్లాస్ బాలికలు మల్లేశ్వరి, పూజిత, లావణ్య. ప్రపంచ తెలుగు మహాసభలను మనం డిసెంబర్ 27, 28 తేదీల్లో తిరుపతి చిత్తూరు జిల్లాలో జరుపుకున్నాం. మన తెలుగు వారి గొప్పతనం ఈ గీతంలో ఉంటుంది. మన తెలుగు వెలుగు నింపిన గీతాన్ని విందాం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ అధ్యకులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రక్రియను, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. కేరళలో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా

0: ఓడిపోయిన చోట ఈవీఎంలు సర్ ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలు ఈ విధానాలను తిరస్కరిస్తారని, దేశం త్వరలో కాంగ్రెస్ ముక్తు భారత్ గా మారుతుందని రామచంద్రరావు అన్నారు. రాష్టంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం సచివాలయంలో వనరుల సమీకరణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల విలువను పెంచడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, పర్యాటక రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హిల్ట్ పాలసీ కింద అభ్యంతరాలు లేని పార్కుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలో నిర్మించే అత్యాధునిక అమూల్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, రాష్ట మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు. తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్దికి, పాడి రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఆటో కార్మికులు వారి కుటుంబాల కోసం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి అవసరమైన నిధులను కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెంచిన ఆటో ఛార్జీలు సరిపోతాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాజీవ్ యువ వికాసం కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు 1,50,000 వరకు సబ్సిడీ ఇస్తామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన వొకేషనల్ జూనియర్ కళాశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కళాశాలలోని వొకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రాష్టంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు దేశ విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మన్, జపనీస్ భాషల్లో ప్రభుత్వం శిక్షణ అందిస్తోందని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యంతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించుకుని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులకు దీపావళి సందర్బంగా చెల్లించే పీఎల్ఆర్ బోనస్ ను కోల్ ఇండియా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు చెల్లిస్తుంది. ఈ బోనస్ సింగరేణిలోని 40,300 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి మేకల దాసు తెలిపారు.
1: మొట్టమొదటి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేసి 300తో ప్రారంభమైంది. ఇవాళ కోల్ ఇండియాలో 1,10,250 రూపాయలు దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులకు వస్తుంది. అంటే అది కేవలం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వం వస్తుంది. దీని కార్మిక వర్గం అంతా కూడా స్వాగతించాలని మేము కూడా స్వాగతిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్ లో సారస్ మేళా జరుగుతుంది. ఐమాక్స్ పక్కన ఉన్న HMDA గ్రౌండ్స్ లో జరిగే ఈ మేళాలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి నేరుగా విక్రయిస్తారు. చేనేతలు, హస్తకళలు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు సహా ఎన్నో గ్రామీణ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న MMEO పథకం ద్వారా వనపర్తి జిల్లాలో 2 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 100% సబ్సిడీతో వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్టు వనపర్తి DRDO రామ్ మహేశ్వర్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు.
2: కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పథకంలో భాగంగా వనపర్తి మరియు రూపనగర్లకు సంబంధించి 101 ఉత్పత్తిదారుల గ్రూపులకు ఈ 301 హెక్టార్లకు ఉచితంగా 100%

0: సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయుచున్నాము. ఇవన్నీ మహిళా రైతులకి చేయుచున్నాము.
1: నేరేళ్ల బాధితులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరేళ్ల దళిత బడుగు వర్గాలపై అప్పటి ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని అన్నారు. బాధితులపై కేసులు, జైలర్ నివేదికలు, అప్పటి డీఐజీ పరిశీలన నివేదికలు, జాతీయ ఎస్సీ కమిషన్, ప్రజాకోర్టు రికార్డులను ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు 5-10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారని, ఇది సరిపోదని అన్నారు. మహావిప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు శ్యాంజీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాతృభూమిని పరాయి పాలన సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు శ్యాంజీ కృష్ణవర్మ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, అంకిత భావాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని మోదీ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 6వ తేదీన కలెక్టరేట్ లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు 20,000 నుండి 50,000 రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వయోధిక ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సృజనాత్మక ప్రయోగాలకు పెద్దపీట వేసిన ఆయన 94 ఏళ్ల వయసులో సింగ్ గీతం చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, సంగీతాభిరుచి ఉన్న సృజనశీలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరుగుతాయి. మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదుగుతూ ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఎకామ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఎంఐఎం నేతలపై దాడులకు కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చెంచల్గూడ జైల్లో ఇందుకు కుట్ర జరుగుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలను జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ ప్రారంభించారు. తెలంగాణలో రాబోయే 2 రోజులు పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5-6 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజాస్వామ్యానికి అవమానకరమని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సబర్ డైరీ ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. కోల్ ఇండియా ప్రకటించిన 110,000 రూపాయల దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని ఏఐటీసీ కార్మిక సంఘం ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. గివింగ్ బ్యాక్ టు సొసైటీ, సమాజానికి తిరిగివ్వడం, ఇది సామూహిక శ్రేయస్సును బలోపేతం చేయడం, అవసరాలను తీర్చడం, ఇంకా ఇతరులకు అవకాశాలను సృష్టించడం, ఇదే లక్ష్యంగా పెట్టుకున్న ఒక చురుకైన పరస్పర చర్య. తిరిగివ్వడం అంటే అది ఒక మాట ద్వారా కూడా కావచ్చు, ఒక సమయాన్నివ్వడం, నైపుణ్యాలనివ్వడం, డబ్బును, వనరులను, ఇలా ఏ రూపంలో ఇచ్చినా సమాజానికి తిరిగివ్వడం అనేది అసలు ఆలోచనే చాలా గొప్ప ఉన్నతమైనది. అంటే అన్ని ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి చేయడం అనేది చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. మరి ఇలాంటి అనేక పనులను చేపడుతూ వైదేహి సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాలి అనే ఆలోచన కూడా మేబీ అక్కడి నుంచి పుట్టుకుని వచ్చి ఉండవచ్చు. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో ఉన్నారు వైదేహి సేవా సమితి వ్యవస్థాపక సభ్యురాలు, ఉపాధ్యక్షురాలు ముత్తేవి సీతాకుమారి గారు. వారిని అడిగి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు ఈ ప్రయాణం ఎలా ఆవిడ మొదలు పెట్టారనేది. నమస్కారం సీతాకుమారి గారు.
1: నమస్కారం అండి.
0: సీతాకుమారి గారు, మీ గురించి చెప్పండి మా శ్రోతలకి, అలాగే మీ సేవా కార్యక్రమాల ప్రస్థానం ఎలా మొదలైంది?
1: నా పేరు మీరు చెప్పారు, ముత్తేవి సీతాకుమారి. మా పుట్టింటి పేరు ముత్తేవి, అత్తగారింటి పేరు గొల్లనపల్లి. నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను. 57-58 సంవత్సరాల్లో ఆడపిల్లని స్కూల్కు పంపించడం అంటేనే నచ్చని రోజుల్లో నేను చదువుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో చదువుకోవటానికి స్ఫూర్తి అంటే మా అమ్మ. ఇవాళ మీరు అడిగారు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని, అది కూడా బహుశా నాకు మా అమ్మ దగ్గర నుంచే వచ్చిందేమో. ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు పొయ్యి ఆడిపేసేసి వెళ్ళిపోయేది, అది ఆమె వ్యక్తిత్వం. బహుశా ఆమె నుంచి నాకు వచ్చిందేమో అనుకుంటాను. ఒక పల్లెటూరులో చదువుకోవటానికి వచ్చిన చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక 4 కిలోమీటర్లు నడిచి వేరే ఊరు వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. అలా 11 దాకా చదువుకున్నాను ఎట్లాగో. తర్వాత చదివించడానికి కూడా ఇబ్బంది అయిన రోజుల్లో మా అమ్మ నా వెనక నిలబడ్డది. హైదరాబాద్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో చదివించింది. పాలిటెక్నిక్ అయిపోయినాక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగంలో దొరికిన చోట జాయిన్ అవటం జరిగింది. తర్వాత పెళ్ళయింది, పెళ్ళయినాక హైదరాబాద్ వచ్చాను. తర్వాత చదువుకోవాలని కోరుకున్నది అన్నప్పుడు మా వారు ఒప్పుకోబట్టి నేను నైట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. జేఎన్టీయూ అప్పుడు మసాబ్ ట్యాంక్ లో ఉండేది, జేఎన్టీయూలో ఇంజనీరింగ్ బిఈ చేశాను. అప్పటికి మాకు అబ్బాయి ఉన్నాడు, 2వ అబ్బాయిని క్యారింగ్ లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. దాని తర్వాత కూడా అవసరం ఏదైనా చేయిస్తుంది. తర్వాత నాకు అక్కడ డిపార్ట్మెంట్ లో సస్టైనబిలిటీ కోసం ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో నైట్ కాలేజీలో చేయాల్సి వచ్చింది. సరే ఉద్యోగం చేశాను. ఉద్యోగంలో ఒడుదొడుకులు పెద్దగా ఒక రకంగా ఇబ్బందులు పడలేదు అని చెప్పాలి. నేను 98 లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటం జరిగింది. అప్పటికే వైదేహి సేవా సమితి, వైదేహి ఆశ్రమం 1993 ప్రారంభమైంది. దానిలో కొంత ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నాకు ఒక కారణం దొరికింది. నేను ఏదైనా చేయడానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నప్పుడు జాబ్ వదిలేసి పూర్తిగా వైదేహితో ఉన్నాను. గత 33 సంవత్సరాలుగా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను వైదేహితో. వైదేహి ఎలా మొదలైంది అని అడిగిపోయినాను. వైదేహి అనేది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు, లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి మొత్తం భారతదేశంలో. ఇందులోంచి సేవా కార్యక్రమాలను చూసేది సేవా భారతి అనే వింగ్ ఉంటుంది. ఆ సేవా భారతికి అనుబంధంగా ఈ వైదేహి ఆశ్రమం అని ముందు ప్రారంభించడం జరిగింది 1993లో. అది ప్రారంభానికి కూడా ఈ సేవా భారత్ ద్వారా ఉన్న అధికారులు ఒకసారి వారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని దయనీయ స్థితిలో చూసినప్పుడు ఆయన మనసు వికలమైంది. ఆడపిల్లల్ని ఏదో చెయ్యాలి మనం అనే తపనతో ఆయన వైదేహికి అంకురార్పణ చేశారు. తన లాంటి వాళ్ళని కొందరు కలుపుకొని ధనం మూల నిజం జగత్ అంటారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు కొంత లైక్ మైండెడ్ పీపుల్ నుంచి కొంత తీసుకున్నా. మొదట మేమేం చేశామంటే అన్నపూర్ణ పథకం అని మన తెలిసిన కొన్ని ఇళ్లలో బ్యాగ్స్ ఇచ్చి అమ్మా మీరు రోజు వంట చేసుకుంటారు, వంట చేసుకునేటప్పుడు మీతో పాటు ఇంకో పిల్లకి

0: తీసుకున్నాను అనుకున్నా, ఓ గుప్పిడి బియ్యం సంచిలో వేయండి, మేము వారానికో 10 రోజులకు వచ్చి తీసుకుంటాము అని చెప్పాం. సరే అని వాళ్ళు అలా చేయడం మొదలెట్టారు. తర్వాత తర్వాత గుప్పిడి బియ్యం ఏమిటి, మనం బస్సా బియ్యం ఇవ్వచ్చు కదా, మనం కూరలు ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు. ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నిలబెట్టిన సంస్థ ఇది. తర్వాత తర్వాత అవసరానికి అనుగుణంగా దాతలు పెరిగారు. మనిషి నుంచి మనిషికి వెళ్ళింది, ఎక్కడ పబ్లిసిటీ అన్నది ఉండదు. బై వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది, సంస్థ పెరిగింది. మొదట 3 రూములు 3 అమ్మాయిలతో ప్రారంభించిన వైదేహాశ్రమం 33 మంది ఆడపిల్లలు అయ్యే వరకు మాకు ఆ 3 రూముల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం చాలా కష్టమైపోయింది. చూస్తున్న వాళ్ళు అన్నారు, అట్లా మేము సహాయం చేస్తాం, మీరు బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. అనూహ్యమైన స్పందన దొరికింది, మంచి బిల్డింగ్ మొదలెట్టాము. మొదలెట్టినప్పుడు ఈ రోజు మీరు చూస్తున్న వైదేహి ఆశ్రమం 4 అంతస్తుల్లో ఉన్నది. 150 మందికి కూడా అకామిడేషన్ ఇవ్వగలిగే ఇంత వ్యవస్థ ఉంది. తర్వాత ఆడపిల్లలని ఒక్కసారి వైదేహి ఆశ్రమంలోకి తీసుకున్నాక ఆ పిల్లని పూర్తిగా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, ఒక కుటుంబంలో ఇమిడిపోవాలి అమ్మాయి, ఆమెకు ఒక కుటుంబం ఏర్పడాలి అనుకున్న ఉద్దేశంతో ఆ ప్రస్థానం జరిగింది. మొదట తీసుకోవటం అన్నది, ఇది భారతదేశంలో ఏ మూల నుంచి ఆడపిల్లలు వచ్చినా కానీ తల్లిదండ్రులు లేని నిరాశ్రితులైన బాలికలు లేదు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఉన్నా కానీ సపోర్ట్ చేయలేని తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ తీసుకునేవాళ్ళం. ఈ తీసుకోవటం కూడా ఒక అమ్మాయి గురించి ఎవరు చెప్తారు, సమాజం నుంచి మేమేం పేపర్ పబ్లిసిటీ ఏమో కూడా ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా వైదేహికి దూరం చేర్చండి అంటే వాళ్ళు చెప్పినప్పుడు మన కమిటీ సభ్యులు మాకు వైదేహికి ముందు చెప్పవలసింది ఏంటంటే ఎసెట్ ఏంటంటే మంచి టీం, కార్యకర్తలు వీళ్ళందరూ ఒక్క రూపాయి కూడా సమాజానికి వెనక్కి ఇవ్వాలనే సదుద్దేశంతో ఉన్న కార్యకర్తల టీం ఉన్నది, మంచి టీం. ఆ టీం వల్ల ఈరోజు వైదేహి 30 ఏళ్ళు నిరాటంకంగా సాగుతోంది. వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి అప్లికేషన్ రాగానే వాళ్ళు ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసినాక వాళ్ళ బంధువులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం వెంటనే తీసుకురాం పిల్లల్ని. వాళ్ళ బాబాయిలు కానీ మామయ్యలు గారు అన్నప్పుడు కుటుంబం అవసరం ఏంటో వాళ్ళకి చెప్తారు. మీ అమ్మాయిని మీ ఇంట్లో పెంచుకోగలిగితే బాగుంటుంది అని ముందు కన్విన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి కన్విన్స్ అయ్యారు లేని మేమే పెంచుకుంటామంటారు, లేదు చేతగాని పరిస్థితుల్లో ఉంటే వైదేహికి తీసుకొస్తారు. ఒకసారి వైదేహికి వచ్చింది అంటే అమ్మాయి బాధ్యత పూర్తిగా మనదే. అమ్మాయిని చదివిస్తాము, సంస్కారం ఇస్తాము, అమ్మాయి కల్చరల్ ప్రోగ్రామ్స్, సంగీతం, నాట్యం ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాము. చదువు విషయం వస్తే అమ్మాయి ఎంత చదువుకుంటే అంత ఆమె శక్తి మేరకు చదివిస్తాం.
1: అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారని పిల్లలు?
0: లేదు, శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్నది మాకు, శిశు మందిర్ స్కూల్లో చదివిస్తాం. ఇప్పటిదాకా వైదేహిలో దాదాపు 16 మంది ఇంజనీరింగ్ గర్ల్స్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, ఇటు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా కూడా 5 అమ్మాయిలు ఇంజనీరింగ్ లో ఉన్నారు, అలాగే నర్సింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఉన్నారు.
1: వివాహాలు జరిగానండి
0: ఇప్పటి వరకు? ఒకసారి వైదేహికి వచ్చినాక ఆ అమ్మాయి చదువు పూర్తయిందన్నాక, కొందరికి చదువులో అంత ఆసక్తి ఉండదు, వొకేషనల్ ట్రైనింగ్ స్కిల్స్ ఏదో ఒకటి నేర్పిస్తాం. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడగలదు అన్న ధైర్యం మాకు కలిగిన రోజు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తాం. పెళ్లి చేసి పంపించినాక బాధ్యత పూర్తిగా వాళ్ళకి అత్తగారి వాళ్ళకి అప్పగిస్తాం. దాని తర్వాత మనకు పెద్దగా వ్యవస్థ లేదు కాబట్టి పెళ్లి చేసేటప్పుడే మేము చెప్తాం అమ్మాయి బాధ్యత మీద. అట్ ది సేమ్ టైం మేము విడిచిపెట్టాం, తర్వాత కూడా అమ్మాయి ఎలా ఉంది ఏముంది అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే చెప్పవలసింది, వైదేహి అనేది ఒక ఆశ్రమమో ఏదో కాదు, ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇందులో తాతయ్యలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, అమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు. అన్ని రకాల పిలుపులతోనే నడుస్తుంది. వాళ్ళ కష్టం ఉన్నా సుఖం ఉన్నా వాళ్ళకే చెప్పుకుంటారు, కలిసిమెలిసి ఉంటారు ఆడపిల్లల మొత్తం మీద. పెళ్లి అయిన తర్వాత కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది పెళ్లైన పిల్లలందరూ, వాళ్ళు కూడా ఏడాదికి ఒక్కసారి వచ్చి కలుస్తారు. ఈ లోపల కూడా ఎవరికన్నా ఇబ్బందులున్నా వాళ్ళలో వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు, అది కూడా చూశాను నేను. అట్లాగే ప్రతి సంవత్సరం యాన్యువల్ డే ఒకటి జరుగుతుంది. యాన్యువల్ డే జరిగినప్పుడు సెలబ్రిటీస్ అంటే యూజువల్ గా మేము జ్యుడిషియరీ నుంచి, హైకోర్టు నుంచి ఒక జస్టిస్ ను పిలిచే ప్రయత్నం చేస్తాం. ఒక జస్టిస్ వస్తారు, ఒక స్వామీజీ గానీ ఎవరైనా వస్తారు, ఒక మంచి వక్త అన్నమాట. తర్వాత కొంతమంది దాతలు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కార్యక్రమాలు ఉంటాయి, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. పిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తారు, వాళ్ళ స్కిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం దొరకాలని రచారన్నమాట. సమాజం నుంచి మాకు దొరికిన స్పందన ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా మాకు మంచి సపోర్ట్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, వైదేహిలో పిల్లలతో కలిసి భోజనం చేయాలి అని ఆ ఉద్దేశంతో

0: చేస్తారు. అదొక్కటే కాదు, మ్యారేజ్ డే కానివ్వండి, వైద్యాశ్రమానికి వచ్చి ఇక్కడ భోంచేస్తారు, వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అలాగే పిల్లల్ని చదివించడంలో విషయంలో కానీ, బట్టలు ఇవ్వటంలో కానీ, ఏ విషయంలో అయినా ఇస్తుంది. కేవలం సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించాం మేము. మొత్తం సమాజం నుంచి ప్రతి గివింగ్ బ్యాక్ అన్నారు. నేను సమాజం నుంచి నాకు దొరికింది, నేను ఇవ్వాలి అనే స్ఫూర్తితో వచ్చే వాళ్లే ఎక్కువ అనిపిస్తారు నాకు. పెళ్లి సంబంధాలు కూడా అలాగే వస్తాయి. ఒక అమ్మాయి పెళ్లి జరిగింది, ఆ అమ్మాయి పెళ్లిలో ఎలా జరిగింది, ఏం జరుగుతుంది అన్నది చూసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకో సంబంధం వస్తుంది. అందరూ ఆన్ దేరం వస్తారు. ఇక్కడ ఉండేది ఏంటంటే, మాకు ఛాయిస్, అబ్బాయిని వెతుక్కునే ఛాయిస్ మాకే ఉంటుంది. ఎలిజిబుల్ గర్ల్స్ ఉంటారు పెళ్లికి, ఒక అప్లికేషన్ వస్తుంది మ్యారేజ్ కి, బయోడేటా పంపిస్తారు, ఫోటోలు పంపించినప్పుడు ఈ అమ్మాయికి అయితే బాగుంటుంది అని మనం అనుకున్నాక మిగతా ముందుకెళ్తాము. అబ్బాయి ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయికి వివరాలు చెప్తాము. కుల మత ప్రసక్తి ఉండదు ఇక్కడ. మన ఇంట్లో మన పిల్లలకు ఒకళ్ళిద్దరు వెళ్ళి ఎత్తుకుతారేమో. ఇక్కడైతే ఒక 10 మంది కమిటీ మెంబర్స్, మ్యారేజ్ కమిటీ ఉంటుంది, మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కన్విన్స్ అయితేనే ఆ సంబంధం చేయాలి అనుకుంటాం. అబ్బాయి ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తాము, అబ్బాయి రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఊరికి వెళ్ళి వెరిఫై చేస్తాము, తల్లిదండ్రులకి ఇష్టమా అని అడుగుతాము. అని అడిగినాక అప్పుడు మాత్రమే అమ్మాయిని చూపిస్తాం. ఒక్కసారి ఒక అమ్మాయిని చూపించాము అంటే పెళ్లి అయిపోవాల్సింది. ఆ అమ్మాయి నచ్చలేదని ఇంకో అమ్మాయిని చూపించాం. అంత పూర్తి ఎంక్వైరీ అయినాక మాత్రమే అమ్మాయిని చూపించడం జరుగుతుంది.
1: పూర్తి బాధ్యత మీరు వహిస్తారు.
0: ఇంకొకటి ఏంటంటే, అన్ని అనుకున్నాక అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేద్దాము అనుకున్నప్పుడు మేము వాళ్ళిద్దరిని మెడికల్ చెకప్ కు పంపిస్తాం, అబ్బాయిని మా అమ్మాయిని కూడా పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చినాక మా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్ ఉంటారు, వారికి చూపించి వారు కన్విన్స్ అయినాకనే మాత్రమే పెళ్లి జరుగుతుంది.
1: సొంత కుటుంబ సభ్యులు కూడా ఎంత కేర్ తీసుకుంటారు.
0: మన మెడికల్ ఆస్పెక్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాము, ఎందుకంటే ఒకసారి పెళ్లి చేశాక పిల్లకి రేపు ఇబ్బంది అయితే కష్టం ఏదైనా అని ఆ ఉద్దేశంతో అలా చేస్తాం అన్నమాట.
1: సీతాకుమారి గారు, మీరు ఈ వైదేహి ఆశ్రమంలో పిల్లల్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒక కొంత ప్రత్యేకంగా వ్యవహరిస్తారని తెలిసింది, ఆ విషయం ఏంటండి?
0: ప్రత్యేకంగా అంటే, ఇప్పుడు చెప్పాను ఇందాక మీకు, దేశం మొత్తంలో ఎక్కడి నుంచైనా మేము ముందు వైదేహి ఆశ్రమాన్ని చూసుకునేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిజంగా నిరాశ్రితులు, ఏదో కేవలం ఏదో ఇక్కడ బాగుంది కదా ఒక హాస్టల్ లాగా ఉంది అనుకుని రావటం కాకుండా ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎంక్వైరీ చేస్తాము. కొన్ని కేసెస్ లో మరీ ఆర్థిక స్థితి బాగాలేదన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచేసి చదువుకి కొంత సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీడ్ బేస్డ్ అనమాట ఇది, ఎవరికి ఏ ఆడపిల్లకి ఏ అవసరం అన్నది మనం కనుక్కోవాలి. తీసుకున్నామంటే ఒక్కసారి వైదేహి ఆశ్రమంలో ఒక అమ్మాయి అడుగు పెడితే, ఇక మా అమ్మాయి అమ్మాయి ముందు అమ్మాయి లోపలికి రాగానే మెడికల్ చెకప్ చేయిస్తాం. అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమీ లేవు అంటారు ఒక్కొక్కసారి, కానీ ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు కాబట్టి అమ్మాయికి మెడికల్ చెకప్ చేయిస్తాము. చేయించినాక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే అట్లానే అమ్మాయిని వెనక్కి పంపము, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ట్రీట్మెంట్ తో సహా మొదలెడతాం మేము. ఎక్కడి నుంచైనా తీసుకునేవాళ్ళం ముందు, కానీ ఇప్పుడు 2016 నుంచి గవర్నమెంట్ జేజే యాక్ట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మాదేమైంది, హైదరాబాద్ డిస్టిక్ లో ఉన్నది కాబట్టి మేము పిల్లల్ని కేవలం హైదరాబాద్ డిస్టిక్ నుంచి మాత్రమే తీసుకోవాలి అనేది ఒక మ్యాండేటరీగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరినిస్తే వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీనివల్ల మా రూల్స్ లో కొంత కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు స్టిల్ తప్పదు కదా, మన ప్రభుత్వం ఆనర్ చేయాలి, చేస్తాము. వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతూనే 18 ఏళ్ళు నిండేదాకా వాళ్ళు చెప్పినట్టు మనం నడుస్తాం. 18 నుంచి 21 వరకు ఆఫ్టర్ కేర్ అన్నట్టు వాళ్ళని కూడా మా దగ్గరే ఉంచుకుంటాం. 21 వరకు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇప్పటిదాకా లోపల పెరిగింది ఆశ్రమ వాతావరణంలో, బయట ప్రపంచం తెలియదు అమ్మాయికి. రేపు బయట అడాప్ట్ అవటం కష్టం అన్నట్టు ఒక ఏడాది ఉద్యోగం చేయించే ప్రయత్నం చేస్తాము. నువ్వు అమ్మాయిని ఉద్యోగంలో చేర్చున్నప్పుడే మేము పెళ్లి ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. ఈ ఏడాది ఉద్యోగంలో ఉన్నప్పుడు నెమ్మదిగా సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేసినా కూడా ఆఫ్టర్ కేర్ మేము చూసుకుంటాం, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకుంటాం.
1: సీతాకుమారి గారు, ఇప్పుడు కుటుంబంలో చూసుకున్నట్లయితే మన కుటుంబంలోనే డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న వ్యక్తులను చూస్తాం. మరి మీరు ఇంతమంది పిల్లల్ని డిఫరెంట్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకొస్తున్నారు, డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి, మరి అలాంటప్పుడు వాళ్ళలోని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి మీరు ఎటువంటి కేర్ తీసుకుంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు. ఇది ఏ ఇద్దరు పిల్లలు ఒకలాగా ఉండరు, వచ్చిన కొత్తల్లో కొన్ని జరుగుతాయి. గ్రాడ్యుయల్ గా మిగతా పిల్లల్ని చూసి చాలా వరకు పరివర్తన

0: వస్తుంది. పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులు అలా ఎలా చూసుకుంటారు. ఇక్కడ కమిటీ సభ్యులు గాని అక్కడ ఉండే మాతాజీలను గాని, మాతాజీలు అంటాం అక్కలు అంటాం, వాళ్ళని చూసి గాని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల్ని చెక్ చేయవలసి వస్తే మాతాజీలు నచ్చ చెప్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చూస్తారు. ప్రతిరోజు సాయంత్రం 7:30 to 8:00 దాకా భజన ఉంటుంది. భజన ఉన్నప్పుడు 1/2 గంట వాళ్ళు భజన చేసేటప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్తారు. అల్టిమేట్ గా మనం కోరుకునేది ఒక్కటే, ఈ పిల్లలు రేపు ఉద్యోగాలు చేస్తారా, గృహిణీలు అవుతారా, ఏమన్నా కానివ్వండి, వీళ్ళు మంచి పౌరులుగా తయారవ్వాలి. రేపు ఈ పిల్లలు సమాజానికి ఉపయోగపడాలి, అసాంఘిక శక్తుల్లోకి వెళ్లకూడదు పిల్లలు అన్న ఉద్దేశంతోనే చెప్తుంటాం, మంచి విషయాలు చెప్తుంటారు. ఇవన్నీ స్కూల్ లెవెల్ వరకు చక్కగా ఉంటారు పిల్లలు. ఇంకా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు ఒక్కసారి కాలేజీకి వెళ్ళటం మొదలెట్టే వరకు వాళ్ళకి రెక్కలొచ్చేసినట్టు ఫీల్ అవుతారు, కొంచెం మార్పు దొరుకుతుంది. మేము చేర్చే కాలేజెస్ లో మేనేజ్మెంట్ కూడా మేము థ్యాంక్ఫుల్ గా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు కూడా మా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పిల్లలు ఎలా ఉంటున్నారో, వస్తున్నారా రావటం లేదా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అన్నది మానిటరింగ్ వాళ్ళ దగ్గర. ఇక్కడ 24-hour సర్వేలెన్స్ సీసీ కెమెరాలు పరిధిలో ఉంటారు. అట్లాగో కాలేజీలో కూడా వాళ్ళ మీ అమ్మాయి రాలేదు అని వెంటనే ఫోన్ వచ్చేస్తుంది 10:00. లేదా వాళ్ళ జ్వరం వచ్చిందా ఇంకోటో ఏదో మనం చెప్పేస్తాం ప్లీజ్. అలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మన పిల్లల విషయంలో కొంత బాధ్యత తీసుకుంటుంది.
1: సీతకుమారి గారు ఎంతో తక్కువ స్థాయి నుంచి, ఎంతో కష్టపడి చదువు లేని అటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు ఎంతో కష్టపడి చదువుకుని వచ్చారు. మీకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడింది, ఫైనాన్షియల్ గా మీరు కూడా కొంచెం బలపడ్డారు. అయితే మీకు ఆ లైఫ్ ఎలా అనిపించింది, ఎప్పుడైతే ఈ వైదేహి స్థాపించినప్పుడు మీరు తీసుకోవడంలో ఉన్న ఆనందం కంటే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు?
0: కరెక్ట్ గా అన్నాను, మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడ్డాను, పైకి వచ్చాము. ఉద్యోగం విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 1993 వైదేహి ఆశ్రమం ప్రారంభించడం జరిగింది. నేను వచ్చిన రోజు నాకు పెద్దగా ఏం తెలియదు, సేవా ఇవి అని ఏం తెలియదు మనకి, ఏదో ఆడపిల్లల సంస్థ ఇది, ఇందులో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అన్నప్పుడు వెళ్ళటం మొదలెట్టాను. గ్రాడ్యువల్ గా ఇన్వాల్వ్ అవటం మొదలెట్టాక నేను ఏం కోల్పోయాను, నేను ఎన్ని ఇబ్బంది పడి చదువుకున్నాను, ఆ పిల్లలకి ఆ ఇబ్బందులు రాకూడదు అన్నది నాకు బ్యాకప్ ద మైండ్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అవసరాలు చూసుకుంటూ నాలాంటి కమిటీ ఉంటుంది, నేను ఒక్కదాన్ని చెప్పను, నాన్న మించిన వ్యక్తులు ఉన్నారు అక్కడ, నేను కేవలం ఒక సంవిధానం మాత్రమే, అసలు వాళ్ళు వాళ్లే అని చెప్తాను. నేను వైదేహి స్టార్ట్ అయింది 2-3 రోజులు అయినాక నేను ఆలోచించాను, మా వారు అన్నారు నీకు ఇష్టం లేకపోతే జాబ్ వదిలేసే, వదిలినాక ఏం చేయాలి అన్నది ఉంటది కదా యూజువల్ గా అన్నప్పుడు, నేనన్నా నేను వైదేహి బాధ్యత తీసుకోవచ్చు, అది ఉన్నది కాబట్టి నేను కొంత కాలక్షేపం, నేను కాలక్షేపం అనే అంటున్నా సేవ అంటే నాకు కొంత కాలక్షేపంగా ఉంటుంది కాబట్టి నేను జాబ్ వదిలేస్తా అన్నప్పుడు వదిలేశాను. వదిలేసినాక నేను ఎప్పుడు అయ్యో జాబ్ వదిలేశాను అని చెప్పి నేను అనుకోలేదు, అంతగా ఇన్వాల్వ్ అయ్యాను వైదేహిలో. చాలా సంతోషం అనిపించింది, వైదేహి ఆశ్రమంలో పనిచేస్తున్న మీరు వైదేహిలో చేస్తున్నారా అన్న మాట ఎవరన్నా అన్నప్పుడు చాలా సంతోషం అనిపించారు, నేను చాలా మంచి పని చేశాను జాబ్ వదిలేశాను. నా పిల్లలు గాని మా వారు గాని ఎవరు నన్ను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. మొదట్లో వైదేహిక కాంత కొంత ధన సహాయం అవసరం అయితే మా దగ్గర నుంచి కూడా జరిగేది, ఈనాడు వైదేహిక అవసరం లేదు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తున్నాను వైదేహి.
1: వెరీ గుడ్.
0: పిల్లలు వెళ్ళకపోతే అమ్మా అమ్మా రాలేదేంటి అని అడిగిన రోజు చాలా సంతోషం అంటే.
1: 1993 స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు 2026 వరకు మీ ప్రయాణంలో మీకు ఎలా అనిపిస్తుందండి?
0: చెప్తున్నా చాలా సంతోషం అనిపిస్తుంది, ఏదైనా కొత్తది ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను, లేదంటే చెప్పేస్తాను, లేదంటే ఏదైనా చూసినప్పుడు ఇది మన పిల్లలకు ఉంటే బాగుంటది, ఈ కోర్సు మన పిల్లలు చదివితే బాగుంటది, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం మేము. ఆలోచించినప్పుడు కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.
1: ఈ ఆశ్రమంలో చదువుకుని ఇప్పుడు పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ అమ్మాయిల నుంచి వచ్చిన మీకు మంచి టెస్టిమోనీ ఏముందండి?
0: మంచి టెస్ట్ మరి అంటే ఒక అమ్మాయి ఒక రోజు వచ్చి నాతో అన్నదే, అమ్మా మీరు మమ్మల్ని పెంచినట్టు నేను మా పిల్లల్ని పెంచలేకపోతున్నానేమో అని చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇంకా కొందరు ఉన్నారు, మొట్టమొదటి పెళ్లి జరిగినవి, ఆ పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళు పర్వాలేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తుంది పూణేలో. వాళ్ళు యాక్చువల్గా జపాన్ లో ఉండే

0: పెద్దవాడు అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లికి వచ్చినప్పుడు మేము యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర పిల్ల తెలుగు తప్పితే భాష రాని పిల్ల జపనీస్ కంట్రీలో ఎట్లా సర్వైవ్ అవుతుందో వద్దని ఊరుకున్నాం. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అదే మ్యాచ్ ఇచ్చినప్పుడు పర్వాలేదు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు ఎక్కడే పోతారు అని అనుకున్నాక సరే ముందుకు వెళ్ళాము పెళ్లి చేయడానికి ప్రయత్నించినప్పుడు రామకృష్ణ మఠంలో అమ్మాయికి జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి ముందు పర్వాలేదు అమ్మాయి కనీసం ఒక కష్టము ఏడుపు అన్నా చెప్పుకోగలుగుతాడు అన్న ధైర్యం వచ్చినాక పెళ్లి చేసి పంపించాము. ఆ అమ్మాయి మామూలుగా బిఎస్ చదివిన వైదేహాశ్రమం పిల్ల, ఈరోజు ఈవెంట్ డిజైనర్, బ్యూటిఫుల్. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ అమ్మాయి రావటమే కాదు, తన తోటి పిల్లలకి ఏ కష్టం వచ్చినా గానీ తను అమ్మ చెల్లెలు వీళ్ళు చెప్పుకుంటారు, అక్క అక్కగానే చూస్తారు. అలా చూసినప్పుడు చాలా సంతోషం. ఇలాంటివి ఉన్నాయి ఇంకా పిల్లలు, పెళ్ళైన పిల్లలు వస్తుంటారు, ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు ముందు వస్తారు, కొంచెం హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకో పెళ్లిళ్ళు ఉన్నాయన్నప్పుడు ఈ సంబంధం ఇది బాగుంటుందని చెప్పి చెప్తుంటారు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మనం పిల్లల్ని సక్రమ మార్గంలోనే పెంచాము. తర్వాత మొన్న ఒక ఊరికి వెళ్ళాను నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఆవిడ అదే అన్నారు, అమ్మ ఈ సంబంధం చూసి ఇంకా ముగ్గురు వచ్చారు, మీ పిల్లతో మాకేమి ఇబ్బంది లేదు, చక్కగా విడిపోయింది మా ఇంట్లో. ఆ మాట అన్నప్పుడు చాలా సంతోషం.
1: మన పెంపకం మీద మన గర్వం,
0: మన పెంపకం మీద కాలానుగుణంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి, మార్పులకు అనుగుణంగా కూడా కొన్ని వ్యవస్థలోనూ ఉన్నాయి, పిల్లల్లోనూ మార్పులు వస్తాయి. అయినా కానీ మేము కూడా కాలానుగుణంగా మరే ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం.
1: సీతకుమారి గారు, మరి ఇలాగే చాలా మంది ఇలా మన సొసైటీకి ఏదైనా తిరిగి ఇవ్వాలి, మనం చాలా పొందుకున్నాం సొసైటీ నుంచి అని అనుకునే వాళ్ళకి మిమ్మల్ని చేరుకునే మార్గం ఏంటంటారు? వైదేహీలు మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం.
0: మనది వైదేహీది ఒక వెబ్సైట్ ఉన్నదండి, వైదేహీ సేవా సమితి .in. అలాగే వైదేహీ ఫోన్ నంబర్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి. మీరు వెబ్సైట్ లో గానీ గూగుల్లో గానీ సెర్చ్ చేస్తే వైదేహీ ఆశ్రమం అని కొట్టినా సేవా సమితి అని కొట్టినా మా అడ్రస్ వస్తుంది. మా అడ్రస్ సైదాబాద్ లో ఉంటుంది అడ్రస్. ఎనీ టైం రావచ్చు, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా రావచ్చు.
1: అంటే లైక్
0: సేవ చేయాలన్నా రావచ్చు, పిల్లల్ని చూసి ఆనందపడాలన్నా రావచ్చు,
1: డాక్టర్స్ ఈ ప్రోగ్రామ్ విని అక్కడ వర్క్ షాప్స్ కండక్ట్
0: చేయాలన్నా రావచ్చు, వస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేర్పిస్తాం, డాన్స్ నేర్పిస్తాము. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏది లేకపోతే పెయింటింగ్ నేర్చుకుంటారు ఏదో.
1: మరి ఎవరైతే ఆడపిల్లలు మనకి భారం అని అనుకునే తల్లిదండ్రులకి మీరిచ్చే మెసేజ్ ఏంటండి?
0: అమ్మా చేత కాకపోతే ఆడపిల్లల్ని అప్పగించట గానీ చంపేది. రీసెంట్ గా కొన్ని సంఘటనలు చాలా బాగా అనిపిస్తున్నాయి, చంపేస్తున్నాం అంటున్నాం. సంపద్దమ్మా, వైదేహి ఉంది మీకు, రండి, ఎక్కడ అకామిడేట్ చేయగలిగితే అక్కడ చేస్తాం మేము. అందులో ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా చాలా చోట్ల ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ హోమ్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ ఉన్నాయి. ఆ కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక హోమ్ లో అకామిడేట్ చేస్తారు. ఏ వయసు పిల్లలకు తగ్గట్టు ఆ వయసు వ్యవస్థలు ఉంటాయి.
1: చాలా చక్కని బాటని మీరు మార్గాన్ని ఎంచుకున్నారమ్మా. మీరు సమాజ సేవ చేస్తూ అలాగే ఒక వ్యవస్థను స్థాపించి ఇలా సమాజ సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీస్ ఇస్తూ 76 వయసులో ఎంత యాక్టివ్ గా, ఎంత చక్కగా, ఎంత హార్ట్ఫుల్ గా సమాజానికి మీరు ఎంత సేవ చేస్తున్నారు, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. చివరిగా మీరు శ్రోతలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?

0: పిల్లలకి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఇవన్నిటి నుంచి ఆడపిల్లల్ని కాపాడుకోండి అని మాత్రమే నేను తల్లిదండ్రులకు చెప్తాను. మన వల్ల కాకపోతే ఎవరికైనా అప్పగించండి. అదొక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. మన సంస్థలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కడ మిమ్మల్ని హెల్ప్ చేయగలిగితే అక్కడ చేస్తుంది. వైదేహీ సేవా సమితి అన్నది ఆడపిల్లలు మహిళల కోసమనే ఉంది. అదొక్కటి గుర్తుపెట్టుకుని ఒక నంబర్, మా నంబర్ బస్ గూగుల్లో వెతికినా మీకు దొరుకుతుంది, మా వెబ్సైట్ ఉంది, రండి. ఏ రకమైన సహాయం కావాలన్నా చేయగలిగితే చేద్దాము, మనందరం కలిసి చేద్దాం. ఇది సమాజ కార్యక్రమం, ఇది ఇది ఏ ఒక్కరో చేసేది కాదు, సీతాకుమార్ చేసేది కాదు. సమాజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయగలగాలి, చేస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. అలాగే ఒక మెరుగైన పౌరులను, ఒక మెరుగైన సమాజం కోసం మీరు తీర్చిదిద్దుతున్న తీరు అభినందనీయం. మా స్టూడియోస్కి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు.

0: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనిస్తాం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో చెద తీర్చే తరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం 1:50 కాస్తుంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఉర్దూలోను, ఆ తర్వాత ఆంగ్లంలోను, ఆపై హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుండి రిలే.
6: آداب, یہ آکاشوانی ہے, خبروں کے ساتھ میں کلیم احمد. نائب صدر جمہوریہ سی پی رادھا کرشنن نے کہا ہے کہ ملک کے اداروں, ایم ایس ایم ایز اور اسٹارٹ اپس کی قوت پر وکست بھارت کا سفر آگے بڑھا. مغربی بنگال میں نندی گرام

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాటకి వేటూరి సుందరామూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఈ పాటను వినిపించమంటే రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మి ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ నెమలికొండ పెదనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరంతా అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుండి కోరుతున్నారు. వినండి మరి మీకోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట. స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
2: రామవరం ఏం మౌనిక, నాకు నచ్చిన పాట.
3: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
4: ఆర్ ప్రియాంక ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యాయవన్నంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, శాశ్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తిక్ చారి, శ్రీశాంత్ చారి, ఇంకా మంచోల శ్రీనివాస్ చారి, సన్నీచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఇల్లెందు కాంగ్రెస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, దూడం ఉమాశంకర్, రజిత, మారేపల్లి కుమారస్వామి, జాడి పెంటయ్య, చిన్నపాసి, సంగం రాములు, జయలక్ష్మి, మురళీధర్, భూతాడ, జగల్ కిషోర్, ఖండేల్వాల్, దంతాల ఆనంద్, ఎండి షాకీర్, నరసింహారావు, సాయి రాజేష్, వీరంతా వినిపించమంటూ రాస్తున్న పాట అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఈ పాట.

బస్తీలో ఇల్లందు బాటంపిన్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, శతాక్షి, అంబు, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుష, కీర్తి, యశ్వంత్, భానురాజ్, రాజ్విక, రాజా, మోనికా, రాధాపాసి, బవ్వ

గరానా మొగుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బయ్యగూడెం నుండి ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం ఉన్నీసా, షరీఫ్ ఖాన్, అలీ పాషా. వినండి మీకోసం ఈ పాట.

గోడుపుట్టాని చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, రాధాపాసి, రోషిణి, పెద్దిపోయిన సుధాకర్, లలిత, నరేష్, హర్షిత, జోషిక ఇంకా ఇదే పాటను వినిపించమంటూ రఘునాథపాలెం మండలం ఏర్లపొడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, అమృతమ్మ, సత్యవతి, కళ్యాణి ఇంకా ఇదే పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్, వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, కవిత, శ్రీశాంత్, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సత్తుపల్లి రామగోవిందాపురం గ్రామం నుండి సత్యవతి, జస్విత, శివశ్రీ.

కిన్నెలారే శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంన్న సమయం 3 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సతీ త్యాగమతి నాటకం రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్ ఇందలి పాత్రలు పాత్రధారులు వరదాచార్య శ్రీ కేతోజు భానుప్రకాష్ యజ్ఞేశుడు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి రామానుజాచార్య శ్రీ కృష్ణార్జునరావు వెన్న దాశరథి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి త్యాగమతి కుమారి ఎంబి హిమచంద్రిక శేషక్క శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి తాయారమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి వినండి సతీ త్యాగమతి.
1: నమో నమో లక్ష్మీదేవి, ఎప్పుడూ ఇలాగే నా ఇంట సిరులు కురిపిస్తూనే ఉండమ్మా. నీకు ప్రతిరోజు అరబిల్ల కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి, అందుకో నా హారతి.
2: ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశ. బాగున్నావా?
1: ఎవరు? తాయారమ్మా. రామ్మా, జామ పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా అంతే.

0: మీ ఆవిడ ఇంకా ఊరు నుంచి రాలేదా? ఏం
1: వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలంటూ నా కొంప కొలదేయదు.
0: నీదంతా పిసినార్తనం మహాశయా.
1: ఏమన్నావు?
0: అదే పిసినార్తనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు. కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు.
1: అదంతా పొదుపులే బా, ఆ పిసిని కూడా తనం కాదు.
0: ఏడ్చినట్టే ఉంది, ఇదా పొదుపు. ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా?
1: సర్లే, ఇది రోజు మాకున్నదే కదా, ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి?
0: నాకేం వద్దులే కాని ఇది విన్నావా?
1: ఏది నువ్వు చెప్పందే?
0: మన ఊర్లో వరదాచార్యులు లేడు.
1: ఎవరు?
0: అదేనయ్యా, నామాల పంతులు.
1: చెప్పు చెప్పు.
0: ఆయన భార్య చక్కని చుక్క, ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట.
1: ఎవరు? రామలక్ష్మియా?
0: ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట, విన్నావా?
1: విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్లాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా. అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా.
0: అబ్బో గంధసాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా.
1: అర్థమైంది, ఆ వ్యవహారాన్ని నువ్వు ముందుండి నడిపించాలి తయారమ్మా.
2: అది అంత తేలిక కాదు యజ్ఞేశ, పైగా ప్రమాదం కూడాను.
1: అబ్బో శేషక్క కూడా వచ్చిందే, కన్నపురం నుండి ఎప్పుడు రావడం?
2: ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను.
0: ఏమిటా తొందర శేషక్క, వెలిదూగానులేమ్మా?
2: అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశ, అలంకరణ సామగ్రి కోసం నీ దగ్గర కుదువు పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చే, త్వరగా ఇదిగో డబ్బు తెచ్చాను.
1: మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా వెళ్దుగానే.
2: అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తయారమ్మా?
0: నీకు బాగా తెలిసినట్లుంది, చెప్పు చెప్పు విందాం.
2: కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా.
1: ఏమంటో చెప్పవచ్చు కదా, రారా ఇలా కూర్చో.
2: త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత, వరదాచార్యులను అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు, దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది.
1: అయ్యో పాపం, మనం సాయం చేద్దామా?
2: ఏమిటి నువ్వా, పిల్లికి బిచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశ, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు.
1: నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను.
0: పాపం అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు ఊరుకోవయ్యా.
1: నవ్వులాట కాదు తయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడని నాకు అప్పచెప్పండి, మీ ఇద్దరిని కూడా ముచ్చాలు ముంచెత్తుతాను, సరేనా?
2: సర్లే, సంతోషించాం. కాని ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త.
0: అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వు అన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వు అన్నావే ఆ మాటను నిలబెట్టుకోవాల్సుమా.
1: ఏది ముచ్చాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శశక్క ఇదిగో నీ ఉంగరం, డబ్బులైతే
2: ఇదిగో లెక్క పెట్టుకో.
1: సరిగానే ఉన్నాయి శశక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా.
2: అలాగే, పొద్దు పోయింది, వస్తా తయారక్క.
0: అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు, అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా.
2: ఓ నాకేం భయం లేదులే అక్క.
1: తాయారమ్మా ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి.
0: అలాగే కాని ఒక్క విషయం.
1: ఏమిటో చెప్పు.
0: త్యాగమతికి ఒకే ఒక్క చేరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్యబాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం సొమ్ములు అంటూ ఆశ చూపాలి.
1: అయితే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా?
0: వద్దు వద్దు, మీ ఇంటికే వచ్చేటట్టు చేయి, కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు.
1: సరే సరే, అట్లాగే, ఏం మర్చిపోను. కానీ ఏదైనా జరిగితే

0: జరగలుతాయారమ్మా.
1: సరే వస్తాను.
2: త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి.
3: వస్తున్నానండి.
2: ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందో గాని రా త్వరగా.
3: వచ్చాను.
2: ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం
3: అన్నట్లు యతిరాజులు, సద్గురువులు, రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామమున్నది. వారు మన ఇంటికి వేంచేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు.
2: పిచ్చిదానా, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి ఇచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు.
3: అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి.
2: అలాగా వస్తే రాని, కాని మన ఇంట్లో ఏముంది?
3: స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి.
2: అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్లి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు, పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్లి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను.
3: అయ్యో, ఈ మధ్యలో యతిరాజులు వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి?
2: ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి.
3: అమ్మో, ఎలాగండి? ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కుని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి.
2: నన్ను వర్ణించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని అమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెబుతారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు, పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఇది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను.
3: ఇదిగోండి కండువా, పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి.
2: సరే నడువు. అవును త్యాగి, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా?
3: తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు.
2: నిజమే,
3: ఒక్కసారి చూస్తే చాలు, 8,000 మందిలో ఉన్నా గుర్తుపడతారు. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి, లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్లిరండి.
2: ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరేగాని నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యమవుతుందేమో అని అనిపిస్తుంది. అసలే స్వాముల సేవ, ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా.
3: సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు.
2: ఊరికే భయపడకు పిచ్చిదానా, ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా, కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు, ఇంకెంత దూరం వస్తావు? వెళ్ళు వెళ్ళు.
3: సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను ఇంటికి వెళ్తున్నాను.
2: సరే.
4: ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం! మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి, ఈరోజు

0: నువ్వు నన్ను దంజును చేయరాదా?
1: యజ్ఞేష, నీకిది తగదంటిని కదా. నేను వివాహితను, నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి.
0: వెళుదువుగానిలే, ఇంటికేగా, ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ, ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి.
1: పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఈ సౌందర్యం క్షణభంగురం, దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు, మర్యాదగా ప్రక్కకు తప్పుకో.
0: లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది, వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు, 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు, రా నా బాహువుల్లోకి రా సుందరి, రా రా.
1: యజ్ఞేష, కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు, దయచేసి నన్ను పోనివ్వు.
0: సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కొంపలో చిరుగుపాతల మూడుతో ఎందుకు అవస్థపడతావు? రా నా మందిరానికి రా, నిన్ను బంగారంతో అభిషేకిస్తాను, ముత్యాల పందిరులు నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా.
1: నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు, నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగళం పడదు, జాగ్రత్త.
0: అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా, దర్జాగా వద్దు గాని.
1: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు, నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జితులు మానుకో.
0: నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు, ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు.
2: శేషక్క చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో.
3: అవును మరి, మహా తిప్పులాడి కదా.
2: ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది?
3: ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును.
2: అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా?
3: నువ్వో పాతకాలం మనిషివి తయారమ్మా, అందం ఉన్నవాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందో చెప్పు.
2: లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు?
3: ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్యలేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు కదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది.
2: ఆయన అంత పెద్ద మనిషి, ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా కదా శేషక్క?
3: అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు, ఈ దరిద్రంలో ఎన్నాళ్లు అవస్థపడతావు. ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి.
1: నేను చిలకని ఎలకని కాను, నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పనిలేకపోతే సరి, వెళ్ళండి.
3: అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మామీద ఎగురుతావేం త్యాగమ్మా.
2: శేషక్ నీ మంచుకోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా?
1: అమ్మ తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్లి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమన్నడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి.
2: నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్లేదాన్నేమో, నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను. శేషక్క పోదాని రావే.
3: యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా, మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద.
1: మాయదారి పీడ.
4: గురుదేవా, ఆచార్యదేవా.
5: ఏనాయనా?
4: బాగా ఎండగా ఉంది, ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం, విచ్చేయండి.
5: అలాగే కాని దాశరథి, అష్ట సహస్ర

0: మహేశ్వర గ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయన?
1: బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికి రావటం ఎందుకు స్వామి?
0: నాయన దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడు ఉన్నాడు. అతడెప్పుడూ మేము కంచులో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా.
1: గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా.
0: ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు.
1: దాసోహం స్వామి. అయితే ఒక సందేహం.
0: కానీ చెప్పు.
1: మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి, మనమంతా కలిసి సుమారుగా 100 మంది ఉంటాం కదా గురువుగారు, మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో? ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది.
0: ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్ళవారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్తమాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా.
1: అవును స్వామి, ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు అమృత తుల్యములు. ఆ గురువర్యా.
0: దాశరథి,
1: అందరము సేద తీరాము, బయలుదేరుదామా స్వామి.
0: సోదరులారా,
1: స్వామివారికి గొడుగు పట్టండి.

0: నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్ట సహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికిరాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీవన్నారాయణ నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం.
1: మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ.
0: అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే.
1: ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది.
0: ప్రక్క వీధిలోకి వెళ్తాను.
1: జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే.
2: అయ్యా స్వామి, మిమ్మల్ని
0: ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా?
2: పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా.
0: ఎవరమ్మా మీరు?
1: వస్తున్నా.
0: ఏమమ్మా, మీరేనా పిలిచింది?
2: అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి.
0: చాలా సంతోషమమ్మా. దిక్కుముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు, నన్నెట్లా గుర్తుపట్టారు?
2: మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను.
0: ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు, అనంత సౌభాగ్యమస్తు తల్లి.
2: అవును, మీ ఊరు వదిలి ఇంత దూరం వచ్చారే. ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి?
0: అదే, ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా, ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది.
2: ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి, దీనికంటే మీ ఊరే నయం.
0: అలాగా తల్లి, ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేం చేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి.
2: అయ్యో, నాకేం తెలుసు. మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్లారు.
0: అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా?
2: అయ్యో, అంత

0: మాట అనకండి, మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్లడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి.
1: నాకున్నదే అది, పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా.
0: అయితే ఓ పని చేయండి.
1: చెప్పమ్మా, నీకు పుణ్యముంటుంది.
0: ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా.
1: అదేనమ్మా విచిత్రం, ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా.
0: అది శ్రీనివాస స్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్క ఉంటారు. ఆ రెండు కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు.
1: అయ్యో అట్లాగా, ఇప్పుడు ఎట్లాగమ్మా మరి.
0: ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి.
1: మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా, నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో.
0: అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా.
1: ఉన్నమాటంటే కోపమెందుకు తల్లి. ఏం లేదులే, అడగమ్మా.
0: మీ ఊళ్ళోని రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు కదా, ఆయనతో పరిచయం లేదా?
1: నీకేం, పరిచయం ఉందమ్మా. అయితే
0: ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా?
1: లేదమ్మా, అతగాడు పక్కా వ్యాపారస్తుడు, దాన ధర్మాలు చేసేవాడు కాదు, పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది, తులసి తీర్థం తప్ప.
0: అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి.
1: లేవమ్మా, ఏవి లేవు.
0: విలువైనవి వస్తువులే కానక్కరలేదు.
1: అంటే మీ ఉద్దేశం?
0: ఏం లేదు, మీరడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా, సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం.
1: అంటే?
0: అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని.
1: వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం. ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళం, లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా. పొనిలే,
0: ఏదో నాకు తోచింది చెప్పాను, నీకు తోచింది చేయండి.
1: సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది
0: ఇట్లా దయచేయండి.
2: తెల్లారిపోయింది, నాథుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులెవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ. జై.

0: శ్రీమన్నారాయణ.
1: నాయన వరదాచార్యులు, వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేయించేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా.
2: అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాథుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్లేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను.
3: యతిరాజస్వామి, గురువర్యా ఎంతకాలానికి మమ్మలను కటాక్షించారు? నా నాథుడు పని మీద పొరుగురుకు వెళ్లినారు. భాగవతోత్తములారా, దాసోహం, అలా పూజామందిరంలో విశ్రమించండి.
1: ఇదేమిటి గురువర్యా, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి?
4: దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయ్యి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి.

0: ఓహో, తెలిసింది అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం కాషాయాంబరం, దీన్ని ధరించి రండి.
1: ధన్యురాలిని స్వామి.
0: గురుదేవా, కట్టుకోవటానికి కూడా సరైన చీర కూడా లేని ఈ భేదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి?
2: నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భగవద్భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది.
1: పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసరాలి ఆలస్యానికి క్షమించండి.
2: అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం ఏమీ చేయలేదు తల్లి, విచారించకు.
1: స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కిన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి ఆజ్ఞ ఇవ్వండి.
2: తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది.
1: తమ దర్శనం కోసం వారెంతో ఉబలాట పడ్డారు స్వామి. రాత్రి రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి, మీరు కానివ్వండి.
2: శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి.
1: ఇప్పుడే వస్తాను స్వామి.
2: అలాగే తల్లి.
1: ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షను ఎలా తట్టుకోవడం? ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కాని ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చేయక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాతృరాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చేయి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం ప్రాణేశ్వరాయ నమః, ఓం పతిదేవాయ నమః. సర్వం భగవతర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటుకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను.

0: ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? ఆ సుందరి, నా కళ్ళరాని త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమనడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి రా, ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి.
1: యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
0: అవునవును, నాకు కూడా అంతే.
1: నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి, సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను.
0: చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా దాసదాసీ జనమా, అడుగు సుందరి. నా సర్వస్వం నీకర్పిస్తాను.
1: అవేమీ అవసరం లేదు యజ్ఞేశ, ఈ రోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు.
0: ఏమిటి, బియ్యం పప్పు వగేర సామాగ్రి కావాలా?
1: అవును యజ్ఞేష, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో

0: కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు.
1: అమ్మో, స్వాములు వారు వచ్చారా? అయితే చాలా చిక్కేనే.
0: ఏమిటి చిక్కు, డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు.
1: డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు.
0: అదే కదా నా బాధ, యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు.
1: అవును, ఎందుకు చెప్పు, నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి.
0: తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కాని ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది.
1: సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది, మరి నా కోరిక
0: అంటే?
1: అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేనెంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా?
0: నీకిది తగదు యజ్ఞేశ. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా?
1: పిచ్చిదానా, దీంట్లో బలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే అంతే. ఆలోచించు, సమయం ఇచ్చిపోతుంది.
0: భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి, అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది.
1: అయితే రా, లోపలికి వెడదాం.
0: ఓహో, ఇప్పుడు కాదు, రాత్రికి. ముందు సరుకులివ్వు, స్వాములకు తదీయ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను.
1: నమ్మమంటావా సుందరి?
0: నిన్ను నమ్మే కదా సరుకుల కోసం నీ దగ్గరకొచ్చింది.
1: ప్రమాణం చెయ్యి.
0: మా ఆయన మీద ఒట్టు. సరేనా?
1: అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. వచ్చావా? ఇగో ఈ బస్తాలు మూటలు అన్ని మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుకుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు. పో.
0: తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తాన్లే. రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ధన్యవాదాలు, వస్తాను.
2: అన్నదాత సుఖీ భవ, అమ్మా త్యాగమతి.
0: స్వామి,
2: నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా.
3: తల్లి త్యాగమతి.
0: స్వామి,
3: సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిగానవు కావు, నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు.
0: తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి.
3: లేదమ్మా, లేదు, నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాకపాకాలన్నీ అమృతతుల్యాలు తల్లి, అమృతతుల్యాలు.
0: తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి.
3: అదేమీ లేదమ్మా, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చెయ్యకమ్మా.
0: ధన్యురాలిని స్వామి.
2: గురువర్యా, పొద్దు వాటారుతున్నది, ఇంతవరకు వరదాచార్యుల వారు వేయించేయలేదు మరి.
3: అవును దాశరథి, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది.
0: అయ్యో, అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా.
3: లేదమ్మా, చాలా దూరం వెళ్లవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్లీ వస్తామని చెప్పమ్మా.
0: అలాగే స్వామి.
2: ప్రాణేశుడు కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి.
3: అయ్యయ్యో, అదేమిటి తల్లి, నీ భర్త ఏ పని మీదనూ ఉన్నట్టున్నారు, నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా.

0: పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు
1: బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు.
0: అలాగే స్వామి.
1: సుఖీ భవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి
2: స్వామి
1: పదండి.
2: జై శ్రీమన్నారాయణ.
3: జై శ్రీమన్నారాయణ.
4: జై.

జై శ్రీమన్నారాయణ.

0: త్యాగు, త్యాగు, నిన్నేనే.
1: ఎవరు?
0: ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు.
1: ఏమండి?
0: లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర?
1: వచ్చారా? అయ్యో, అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి.
0: ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి, అలా నేల మీదనే మొద్దు నిద్ర, ఏం జరిగింది?
1: భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి.
0: ఎవరు? ఎందరు మానరే? మన ఇంటికి వచ్చారా?
1: ఉదయమనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్లారండి.
0: అయ్యయ్యో, గురుదేవులు వేం చేసినప్పుడు నేను లేకపోతేనే, ఎంత దురదృష్టవంతుడిని.
1: ఇంతకు మీరు వెళ్లిన పని ఏమైందండి?
0: అనుకున్నంత డబ్బు సమకూరలేదు. అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు?
1: అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుట్నుండి ఏమి తినలేదు, ఆకలి మండిపోతుంది.
0: సరే సరే, చిటికెలో అన్ని ముగించుకుని వస్తా. నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి.
1: సరేనండి.
0: త్యాగు, వడ్డించడం కాదు, ఇలారా నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం.
1: సరే, అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను.
0: త్యాగు, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో, స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను, సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని.
1: బాధపడకండి, స్వామివారు మళ్లీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు.
0: అంతటి వరమిచ్చారా నాకు? స్వామి ఎంత దయామయులు, ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే.
1: పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే మీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం?
0: అవును, నిజమే. ముందు భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది.
1: చాలేదురు, మీరు మీ చమత్కారం.
0: అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్వరం ప్రోక్తం తదియారాధానం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా, ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనేలేదు సుమా.
1: నీకు చెప్పకే, చెబుతాను.
0: చెప్పు చెప్పు. నీకు సహకరించిన ఆ మహానుభావులెవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను.
1: అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని?
0: అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా? దానికెంతో పుణ్యం చేసుకోవాలి.
1: పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు.
0: ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? వాడు లాభం లేకుండా ఏ పని చేయడే?
1: లాభం కోరాడు.
0: ఏమిటది?
1: నన్నే.
0: నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను, ఇప్పుడు వాడికి దొరికావన్నమాట.
1: అనివార్యమైపోయిందండి.
0: అంటే?
1: కావలసినంత సామాగ్రి ఇచ్చాడు, రాత్రికి వస్తానని మాట ఇచ్చాను.
0: మంచి.

0: నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట, మరి నేను రానా?
1: రండి, మీరు నాలో అర్ధభాగమే కదా, రండి.
0: సరే, త్వరగా చేయి కడుక్కో, వెళ్దాం.
1: అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు కూడా తీసుకురండి, యజ్ఞేశునికిద్దాం.

0: అబ్బాబా, చీకటి పడి చాలాసేపు అయింది, ఈ సుందరి ఇంకా రాదే, అవసరం తీరగానే ఆగిపోయిందా? మాటతప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో అలాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఎంతసేపు అయింది నిన్నబ్బా? ఈ విరహవాదం ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదేవా? ఉపదేశి మొగుడికి చెప్పిందా? ఏ అయినా వాడు ఊళ్ళో లేడు కదా, లేకపోతే నలుగురు వస్తాదుల్ని వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చచ్చా, అలా ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? అలాంటి మనిషిగా తప్పకుండా వస్తుంది, కాస్త ఆలస్యమైనా వస్తుంది, వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసక్గా కనిపిస్తుంది, ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం, నా జన్మ తరించిన శుభతరుణం, నా నిరీక్షణ ఫలించింది, నా నొములు పండాయి, ఈనాడు స్వర్గసుఖం అందుకో. అదేమిటి, వెంట ఇంకెవరో వస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడ మనిషిలా లేదే, మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరి నుంచి ఊడిపడ్డాడా ఏమిటి? చచ్చెవరా దేవుడా, సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి?
1: యజ్ఞేష, ఆలస్యమైంది, రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు.
0: అబ్బా, అదే లేదు. మరి వీరు?
1: ఓ, వీరా? మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలి. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
0: ఏమిటి చెప్పావా, మన విషయం చెప్పావా?
2: కంగారు కొడుకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు, నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది.
0: అబ్బే, దాన్నేముందండి, ఈ సంపదంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది, చెప్పండి.
2: అంతే అంతేనాయన, ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి, ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి, ఆపడం ఎవరితరమూ కాదు. కాకపోతే ఉన్న నాలుగు నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు.
0: ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాణ్ణి, అది ఈ రూపంలో తిరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్లారేమో, ఎప్పుడు వేయించేశారు?
2: ఏమడుగుతావులే, నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్లిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు, నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి,
1: ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు, వారికి తీర్థప్రసాదాలు ఇవ్వండి.
2: అవునాయనా, మర్చిపోయాను, ఇదిగో ఈ తీర్థం తీసుకో. శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం, ఇదిగో స్వామివారి భుక్తశేషం, ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబిహారీ
0: స్వామి,
2: వివాహ బంధం అనేది 7 జన్మలది, నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను.

ఎట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు

0: మార్గం కుదిరింది కదా, మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం, మరి నీ ఇష్టం.
1: అమ్మా అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పరనారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నా తల్లి, నా పాపాన్ని తొలగించు తల్లి.
0: అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది? నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు.
1: లేదు తల్లి లేదు, నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా.
0: అయ్యో ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు, అంతా భగవంతుని లీల.
1: కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను, నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని నన్ను క్షమించమ్మా.
0: అయ్యో ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి.
2: ఇదేమిటి యజ్ఞేశ, కరవలు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం?
1: అయ్యా మహానుభావ, బుద్ధి వచ్చిందయ్యా. నేనెంతో మహాప్రార్థన చేశానయ్యా, కన్నుగారని కామంతో వ్యవహరించాను, నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, అంతదాకా నాకు నిష్కృతి లేదు.
2: అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా లే.
1: భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది.
2: అదంతా ఇప్పుడు ఎందుకు గాని, ముందు లేచి నిలబడవయ్యా విఘ్నేశయ్య. నిలబడు, లేవవయ్యా.
1: ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా.
2: స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు, నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది, చింతించకు.
0: కానీ యజ్ఞేశ,
1: అమ్మా
0: నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం.
1: అమ్మా నాకే సొమ్ము అక్కర్లేదమ్మా, నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు.
2: అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి?
1: అయితే ఒక విన్నపం.
2: చెప్పు చెప్పు.
1: రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అది చాలు నాకు.
0: ఓ దానిదేం భాగ్యం, రామానుజుల వారు ఈ అష్ట సహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకుని మనవి చేద్దాం.
2: అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను, అందరి కోరిక నెరవేరుతుంది, పదండి.
1: ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ.

0: ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కుమారి ఎండి హిమచంద్రిక, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ ఉన్న గాడ్స్ పై చిత్రగీతలు వింటారు. వినబోయే పాట గుండమ్మ కథా చిత్రం నుండి పిసుశీల పాడిన పాట.

మీరు విన్న ఆ పాట అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల ఆలపించిన పాట. వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆలు మొదలు చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట గులోభకావళి కథ. చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన పాట. వినబోయే పాట పుట్టింటి గౌరవం చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట డ్రైవర్ రాముడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. వినబోయే పాట చిలక జోష్యం చిత్రం నుండి ఈ పాట.

0: కొలుకులు.
1: నీ కొలుకులు
0: అబ్బా, నీ కొలుకులు
2: కొలుకులు
3: మీరు వింటున్న ఈ పాట సుశీల అలపించిన అనురాగ దేవత చిత్రం నుండి.

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న పాట కిరాయి కోటగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, సంగీతం అందించారు చక్రవర్తి. శ్రోతలు 100.1 మెగాడిస్ పై చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియో నిస్తాం తులసి రామరాజు.

కార్యక్రమంలో తర్వాత ఆమె కథ. ఈ చిత్రం కోసం పిసుశీల జి ఆనంద్ పాడిన యువల గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నాగమల్లి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పడిన యువన గీతం. సంగీతం రాజన్ నాగేంద్ర.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు వేటగాడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిలో పాడిన యువన గీతం. సాహిత్యం వేటూరి సుందరరామతి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు హలో బ్రదర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన యువల గీతం, సాహిత్యం వేటూరి సుందరరామతి, సంగీతం రాజ్ కోటి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ సాయంత్రం 6:35 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు

0: compassion in society. Mr. Radhakrishnan was addressing the Mahapar Shamapana Ceremony 2026 organized by Bhagwan Mahavir Memorial Committee and Jain Mahasabham in New Delhi today. Early in the day, the Vice President addressed the 58th Foundation Day of the Institute of Company Secretaries of India in New Delhi. Mr. Radhakrishnan emphasized that corporate governance is the invisible infrastructure of a modern economy. The curtain has come down on the Asian Games with a dazzling closing ceremony in Aichi, Nagoya, Japan, bringing more than 2 weeks of action-packed competition across 43 disciplines to an end. The ceremony featured the traditional parade of athletes, the lowering of the Asian Games flag, and the formal handover to Doha, Qatar, the host city for the 2030 edition. Proudly carrying the Indian tricolour for the closing ceremony was India's women's flag bearer and shooting star Neeru Dhanda. The double gold medalist led the Indian contingent in a proud moment for the nation. India signed off from the games in fourth place in the overall medal standings behind China, Japan and South Korea. The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: అప్నే పరివార్ కో దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
3: మూడు కాలేజీలలో
4: డోంట్ వరీ
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే గ్రామం తెలంగాణ దేశం బలపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తూప్రాన్లో అమూల్ తొలి అత్యాధునిక డైరీ ప్లాంట్ సబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా సహకార వ్యవస్థను ఉద్యమంలా పెంచాలని, శ్వేత విప్లవం 2.0లో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలు, తెలంగాణలో 1,525 సంఘాలు ఏర్పాటు చేయడం లక్ష్యమన్నారు.
10: దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈరోజు అమూల్ బ్రాండ్ కు సంబంధించినటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాబోయేటువంటి 18 నెలల్లో ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు, మహిళలకు మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఈ ప్లాంట్ ఉత్పత్తి కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా.
9: సుమారు 400 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్లాంటును 18 నెలల్లో పూర్తి చేసి మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిల శ్రీధర్ బాబు, ఎంపీ ఎం రఘునందన్ రావు, కంపెనీ చైర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బిసి సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన షియర్ జోన్ను జాగ్రత్తగా దాటి గత 5-6 నెలల్లో సుమారు 700 మీటర్లు తవ్వినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ రోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 43.968 కిలోమీటర్

0: మీటర్ల సొరంగంలో 79% పూర్తయిందని, ఇంకా 9.1 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందన్నారు. 2028 జూన్ నాటికి సొరంగం తవ్వకం పూర్తి చేసి నీరందించాలని మంత్రి లక్ష్యం నిర్దేశించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన యువతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద మై భారత్ తెలంగాణ ఆధ్వర్యంలో నషాముక్త యువ వాకథాన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ సేవా పథకం సహకారంతో నిర్వహించిన ఈ వాకథాన్ చార్మినార్ నుంచి ప్రభుత్వ సిటీ కాలేజ్ వరకు సాగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మై భారత్ రాష్ట డైరెక్టర్ అన్వేష్ చింతల పిలుపునిచ్చారు. బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకోవాలని ఎన్సీబీ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ సూచించారు. గుజరాత్ లోని ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగే 2 రోజుల చింతన్ శిబిర్ వర్క్ షాప్ లో పాల్గొనేందుకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం ఈరోజు వడోదర చేరుకుంది. రేపు ఎల్లుండి జరిగే ఈ వర్క్ షాప్ లో పీఎం గతిశక్తి కింద మౌలిక ప్రాజెక్టుల్లో కేంద్ర రాష్టాల సమన్వయంపై చర్చిస్తారు. అన్ని రాష్టాల ఆర్ఎండ్బి మంత్రులు హాజరవుతారు. హైదరాబాద్ లో జరుగుతున్న నల్సా జోనల్ కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట న్యాయ సేవాధికార సంస్థ తెలుగులో ముద్రించిన 2 పుస్తకాలను ఈరోజు విడుదల చేసింది. సైబర్ నేరాలు, బాలలపై ఆన్లైన్ వేధింపులు, బాలల అక్రమ రవాణా, శిశువుల విక్రయం అంశాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. నల్సా పథకాలపై ముద్రించిన తెలుగు ఎడిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నల్సా కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్, ఇతర ఉన్నత న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్న్యూస్ హైదరాబాద్ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రేపు నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరామైన్లు రెవెన్యూ అంశాలపై సమీక్షిస్తారు. నరేంద్ర మోదీ 25 సంవత్సరాలుగా దేశానికి చేస్తున్న సేవల నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు మల్కా కుమరయ్య తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ప్రతి సెక్టర్ ను వరల్డ్ క్లాస్ లో ఒక మంచి మోడల్ గా డెవలప్ చేస్తారు. అందులో 2047 లో వికసిత్ భారత్ మిషన్ ఇండియా నంబర్ 1 కావాలి. మోడీ గారు ప్రయాణించేటప్పుడు మనం ఎకనామిక్ పొజిషన్ 11 ఉందో ఇప్పుడు దాన్ని మనం కోర్సు చేరుకుంది. నెక్స్ట్ 1 ఇయర్ లో మనం నంబర్ 3 కాబోతున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఏ విధంగా వరల్డ్ కు మన డిఫెన్స్ కేపబిలిటీ ఏ విధంగా తెలియజేశారు.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడంతో నేటి యువత ఉద్యోగాల కొరకు పోటీ పడుతున్నారని, నక్సలిజం వైపు ఎవరూ వెళ్లడం లేదని, జిల్లా వ్యాప్తంగా నక్సలిజం రూపుమాపిపోయిందని నిర్మల్ డివిజనల్ పోలీసు అధికారి శ్రీనివాస్ ఆకాశవాణితో చెప్పారు.
2: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించడం మూలన ఈ ప్రజలు నక్సలిజం వైపు మొగ్గు చూపడం లేదు. అదేవిధంగా దానికి సహకారం ఎవరు కూడా అందించట్లేదు. యువత్ ముఖ్యంగా వాళ్ళు కెరియర్ పట్ల ఫోకస్ చేయడం వల్ల కూడా ఈ భావాలకు సహకరించడం లేదు.
0: జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో శంషాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కు నినాదంతో నిర్వహిస్తున్న ఈ సభకు టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బకాయి పడ్డ రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, లేకుంటే ఆస్తులు కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రోజు ఖమ్మంలో 216 మంది లబ్దిదారులకు 1,02,51,000 రూపాయలున్న చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట స్థాయి కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక జనరల్ బాడీ సమాపేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15వ తేదీ నుంచి నల్గొండలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ అధ్యకుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే మహాసభలకు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు

ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. రాష్టంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ సహా 8 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు భూపాలపల్లి, ములుగు, ఖమ్మం సహా 12 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి ములుగు, ఖమ్మం, నల్గొండ సహా 11 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సహకార సంఘాలు ఏర్పాటైతే రైతు బలపడతాడని, రైతు బలపడితే దేశం బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో అత్యంత కఠినమైన దశను దాటినట్టు సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కీలకమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
0: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగే బలం ప్రదత్తవాన్. కేంద్రీయ మంత్రి శివరాజ సింహ చౌహానః ఆంధ్రప్రదేశే త్రిఆయామి కంక్రీట్ ముద్రణ ప్రౌద్యోగిక్యాః 3 లక్ష గృహాణాం నిర్మాణాయ ప్రాయోగిక పరియోజనాయాః శుభారంభం అకరోత్. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః ఉక్తవాన్ యత్ వికసిత భారతస్య నిర్మాణాయ సుశాసనం అదృశ్యాధారభూత సంరచనాయాః రూపే అస్తి. తమిళనాడు పుదుచ్చేరి పశ్చిమ బంగ రాజ్యేషు పంచానాం విధానసభాక్షేత్రాణాం అసమరాజ్యే ఏకస్య లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనానాం కృతే ప్రచారః సమాప్తః. అపి చ ఐషమః వర్షస్య జాపానదేశస్య నాగోయా నగరె ఏషియాయి క్రీడాః సమాప్తాః. భారతం సమగ్ర పదకతాలికాయాం 4th స్థానం ప్రాప్తవత్. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ అంతరాష్ట్రీయ శాంతిః సురక్షా చ ఆపూర్తి శృంఖలాయాః సుదృఢత్వం సంపర్క వ్యవస్థా చ ఉదీయమాన మధ్యమ శక్తీనాం ఈఎంపి ఇత్యతేషాం కార్యసూచ్యాః మహత్వపూర్ణాః విషయాః సంతి. అద్య నవదిల్ల్యాం 62వ మ్యూనిక్ సురక్షా సమ్మేళనె భాషమాణః విదేశమంత్రి అవదత్ యత్ ఉదీయమానాః మధ్యమాః చ శక్తయః వైశ్విక దక్షిణాత్ వైశ్వికోత్తరాత్ చ సంతి, యాః అధికం ప్రాసంగికత్వం ప్రాప్తుం ఇతి స్వలక్ష్యె ఏకీభూతాః సంతి. సః నిర్దిష్టవాన్ యత్ విశ్వం పరివర్తతే తస్య కార్యసూచీ పరిదృశ్యం చ పరివర్తతే, ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగాయ చ పర్యాప్తా కార్యసూచీ విద్యతే.
5: There are countries who are emerging.
6: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं. भारत इसका एक अच्छा उदाहरण है. वहीं कुछ विकसित देश भी पुराने गठबंधनों और व्यवस्थाओं से आगे बढ़कर अपनी स्वतंत्र भूमिका तलाश रहे हैं. इसलिए उभरते देशों में एक तरफ ग्लोबल साउथ है और दूसरी तरफ ग्लोबल नॉर्थ. दोनों के उभरने के तरीके अलग हैं, लेकिन दोनों की एक समान इच्छा है, दुनिया में अपनी अहमियत और प्रभाव बढ़ाना. यही वो बात है जो दोनों देशों को एक दूसरे से जोड़ती है.
5: रियली इज अ पॉइंट ऑफ कन्वर्जेंस.
4: डॉक्टर जयशंकरः अवदत् यत् उदीयमानानां मध्यमानां च शक्तीनां स्वकीयस्य परस्पर सहयोगस्य सुदृढीकरणे रुचिः अस्ति, परन्तु अमेरिकया चीनेन च सह तासां सहयोगः भवेत् इत्यपि स्वाभाविकमेव. उदीयमानानां मध्यमशक्तीनाम् एकया उदितया शक्त्या सह सहयोगस्य उदाहरणरूपेण सह क्वाड् इत्यस्य उल्लेखम् अकरोत्. सः इतोपि अवदत् यत् सम्पर्क व्यवस्थायाः क्षेत्रे भारत मध्य पूर्व यूरोप सम्पर्क मार्गः अन्ताराष्ट्रियः उत्तर दक्षिण परिवहन मार्गः उत्तरीयः

0: సహస్ర కోటి, రాజ్యై వింశతి సహస్ర కోటి, ఉద్యోగ క్షేత్రేణ చ దశ సహస్ర కోటి రూప్యకాణాం విత్తీయ యోగదానం ప్రదీయతే. భారత ఋతు విజ్ఞాన విభాగేన కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ క్షేత్రేషు చ పృథక్ పృథక్ స్థానేషు శ్వః యావత్ ప్రచండ వృష్టేః పూర్వానుమానం కృతమస్తి. ఆగామి దినేషు మరాఠావాడా విదర్భయోః శేషభాగేషు, మహారాష్ట్ర ఛత్తీస్గఢయోః కేషుచిత్ భాగేషు, తెలంగాణా రాజ్య కర్ణాటకస్య ఉత్తరాంతరిక క్షేత్రేషు చ నైరుత్య ప్రావృత కాలస్య పునరాగమనస్య స్థితిః అనుకూలః భవితుమర్హతి ఇతి విభాగేన ఉక్తం. విభాగేన ఉక్తం యత్ ఆగామి దినద్వయోః ఆంధ్రప్రదేశే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ క్షేత్రేషు చ మేఘగర్జనస్య విద్యుత్ స్ఖలనస్య చ స్థితిః అనువర్తతే. अन्ते क्रीडा वार्तायाम् ऐषमः वर्षस्य जापान देशस्य नागोया नगरे एशियाई क्रीडाः समाप्ताः. भारतं समग्र पदक तालिकायां चतुर्थं स्थानं प्राप्तवत् इति वार्ताः.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 వీరయ్య బృందం ఆలపించిన జానపద గేయాలు వినవచ్చు. 7:45 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎన్ తేజశ్రీ. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో చేపల పెంపకంలో మెత్తల యాజమాన్యం గురించి తెలుసుకోవచ్చు. 6:40 ప్రసార వివరాలు. 6:45 ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పితృదేవతలకు ఆరాధ్యం మహాలయ పక్షాలు ప్రత్యేక కార్యక్రమం. 7:45 విజ్ఞాన సంచిక కార్యక్రమం విజ్ఞాన వీచికలు. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి. 9:30 ఏక చిత్రగానం. 10:00 చిత్రగీతాల ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కానుక కథానిక వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 శ్రోతలతరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి. 3:30 ఏక చిత్రగానం. ఇక 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు వినవచ్చు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 30 నిమిషాలకు ప్రసార వివరాలు, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 45 నిమిషాలకు సామూహిక గీతం, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిచయం, రక్తం అవసరమా వివరాలు, ఇంకా జానపద గేయాలు వినవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8 గంటలకు శ్రోతలుత్రల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్మార్ట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10 గంటలకు పౌరాణిక నాటకం శీర్షికన బబ్రువాహన చింద్రయక్ష గానం వినవచ్చు. ఇవి రేపటి ప్రసార వివరాలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585.
2: జీవితం ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన యువల గీతం. సాహిత్యం అందించారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి. సంగీతం రమేష్ నాయుడు.

0: కన్నమారి కళలు చిత్రం కోసం పి సుశీల వి రామకృష్ణ ఆలపించిన యుగల గీతం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం వికే ఉమర్.
1: మధువుల కబోసే ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసే

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4

0: గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు

0: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.
1: రైతు శ్రోతలకు నమస్కారము. నా పేరు విజయలక్ష్మి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా, నేలల విభాగానికి చెందిన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు మనము ఎరువుల వినియోగంలో రైతులు తీసుకోవాల్సిన సాధారణ సూచనల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు అందరూ కూడా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడి పంట సాగు చేస్తున్నాము. కావున మనము కనుక ఎరువుల వినియోగం అంటే ఎరువులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు గనక తీసుకుంటే మంచి దిగుబడులు ఆశించి తక్కువ ఖర్చు ఎరువులపై వెచ్చించడానికి అవకాశం ఉంది. కావున రసాయన ఎరువులను భూసార పరీక్షల ఆధారంగానే సిఫారసు చేయబడిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. అంటే భూసార పరీక్షలు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి కనుక పరీక్ష చేసుకుంటే నేల యొక్క పోషకాల మోతాదు తెలుస్తుంది. కాబట్టి తద అనుగుణంగా మనము సిఫారసు చేసిన మోతాదును వేసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో కలుపు తీయకపోతే పంటకు వేసిన ఎరువులలో 25 నుంచి 30% కలుపు ముక్కలే తీసుకుని ఎరువులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున తప్పకుండా తొలి దశల్లో పంటలో మనకి ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వివిధ ప్రాంతాలలో నల్లరేగడి నేలలో ముఖ్యంగా రబీలో సాగవుతున్న వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావానికి గురై పైరు ఎదుగుదల తగ్గిపోయి పంట పూర్తిగా ఎండిపోతుంది. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి ఎరువులు వాడకుండా పొలంలో నీళ్లు తీసేసి ఆరబెట్టి మరల నీరు పెట్టినట్లయితే మొక్క వేర్లకు గాలి ప్రసరణ జరిగి మనకి ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది నివారించుకోవచ్చు. పప్పు జాతి పంటలలో పంట మార్పిడి చేయడం వలన నత్రజని స్థిరీకరించబడి తర్వాత వేసిన పంటలకు వేసే యూరియా మోతాదులో తగ్గుతుంది. అలాగే బాసిల్లస్ జాతి జీవన ఎరువును నేలలో వేస్తే నేలలో లభ్యం కాని భాస్వరాన్ని, పొటాషియాన్ని, జింక్ ఎరువులను కరిగించి పైరుకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నందున దానిపై పెట్టే ఎరువుల ఖర్చుని తగ్గించుకోవచ్చు. అందుకే మనము జీవన ఎరువులు తప్పనిసరిగా మనము 100 కిలోల పశువుల పేడతో కలిపి 1 ఎకరానికి 2 కేజీల చొప్పున కలిపి 15 రోజులు నీటి తేమ చల్లుతూ ఒక నీడలో ఆరబెట్టి ఈ పశువుల పేడ మీద ఈ జీవన ఎరువు చల్లి ఎప్పుడైతే మనకు ఒక ఫంగస్ లాంటి గ్రోత్ వస్తుందో అప్పుడు మనం ఇది తీసుకెళ్లి మన పొలంలో చల్లుకుంటే భూమిలో ఉండే అందని పోషకాలని అందే రూపంలో తీసుకునే విధంగా ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయి. కావున ప్రతి ఒక్క రైతు జీవన ఎరువులని వారి యొక్క పొలంలో వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ఎకరానికి సరిపడా మొక్కలుండేటట్టు చూసుకుంటే పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. మొక్కల సంఖ్య సరిగా లేనప్పుడు మనకు కలుపు మొక్కలు ఎక్కువగా వచ్చి కలుపు మొక్కలే మన యొక్క ఎరువులను తీసుకుని ఎరువుల వినియోగ సామర్థ్యం తగ్గి ఎరువులపై పెట్టే ఖర్చు పెరగడమే కాకుండా మనకి దిగుబడి ఖర్చు పెరుగుతుంది. మనకి ఆదాయం అంటే దిగుబడి రూపంలో చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా సరిపడా మొక్కలు ఉండే విధంగా ఎక్కడా గ్యాప్ లేకుండా గ్యాప్ ఫిల్లింగ్ ద్వారా కూడా మనకి ఈ యొక్క మొక్కల్ని సరిచూసుకుని ఎరువుల్ని వేసుకుంటే మనకి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వేరుశనగ పంటకు ఎకరానికి 200 కిలోల జిప్సం ను తొలిపూత దశలో మొక్కల మొదళ్ల దగ్గర సాలలో వేసి మొక్కల

0: పొదలకు మట్టిని ఎగదోయాలి. ముఖ్యంగా రైతులందరూ కూడా వేరుశెనగలో ఈ జిప్సం వేసేటప్పుడు మామూలుగా మీద వేసి వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి దుర్వినియోగం జరుగుతుంది. తప్పకుండా జిప్సం వేసిన తర్వాత మొక్క మొదళ్ల దగ్గర ఎక్కడైతే ఊడ దిగుతుందో అలాంటి చోట మనము మట్టి వేసి మట్టిని ఎగదోయాలి. అప్పుడే ఈ జిప్సం యొక్క వినియోగం అనేది, సామర్థ్యం అనేది పెరిగి మన యొక్క నూనె శాతం అనేది పెరుగుతుంది. తప్పకుండా రైతులు వేరుశెనగలో వేసేటప్పుడు ఈ జిప్సము మట్టిని ఎగదోస్తేనే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో కరిగే నత్రజని మరియు పొటాషియం ఎరువులను విత్తనాలకు అతి దగ్గరగా వేసినట్లయితే మొక్క దెబ్బతింటుంది. అంటే యూరియా మీరు చూస్తే మనకి తొందరగా మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నత్రజనిని ఈ పొటాషియం ఎరువులని మొక్కకి 2-3 సెంటీమీటర్ల కింద విత్తనాలకు లేదా 4-5 సెంటీమీటర్ల దూరంగా పడేటట్లు, అంటే పైపాటిగా వేసేటప్పుడు 4-5 సెంటీమీటర్ దూరంగా పడేటట్లు చూసి వేసుకోవాలి. అలాగే రైతులందరూ కూడా ఇప్పుడు నీటి యాజమాన్యం అనేది చాలా పొదుపుగా వాడుకుంటారు. చాలా మంది బిందు తుంపర్ల సేద్యాన్ని మనకి సాగులోకి తీసుకొచ్చారు. కావున ఈ బిందు సేద్య పద్ధతిలో నీటితో పాటు నీటిలో కరిగే రసాయన ఎరువులను కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించడం ద్వారా పోషక వినియోగ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. మీరు గనక పైపాటుగా గాని సాధారణంగా బ్రాడ్కాస్టింగ్ గాని వెదజల్లడం ద్వారా గాని ఎరువుల్ని వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎండ తగిలి సరైన తేమ లేనప్పుడు గనక వేస్తే ఎండ తగిలి అది ఆవిరైపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆవిరైపోయే విషయంలో బాగా దుర్వినియోగం జరిగే పోషకం అంటూ ఏదైనా ఉంది అంటే అది నత్రజని. సో నత్రజనిని యూరియా రూపంలో ఇచ్చినప్పుడు కంపల్సరీగా తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. బిందు సేద్య పద్ధతిలో గనక మన అన్ని రకాల పంటలకు గనక ఈ బిందు సేద్య పద్ధతిలో ఫెర్టిగేషన్ ఇస్తే తప్పకుండా వినియోగ సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది, మనకి ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు యాసంగిలో ఎవరైతే వరి నారు పోసుకొని నారుమడిలో చలి తీవ్రత వలన చాలా వరకు మనకి ఈ వరి పెరుగుదల అనేది లేకుండా జరుగుతుంది. కాబట్టి ఎర్రబడి చనిపోతుంది. ముఖ్యంగా నారు అనేది ఎర్రబడి చనిపోతుంది. మా ఎందుకు అనగా మనకి ఉష్ణోగ్రతలు తగ్గుదల అలాగే నేల యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనకి వరి నారుమడి అనేది ఎర్రగా అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం భాస్వరాన్ని మనం రెట్టింపు చేసి అంటే 2 కిలోల భాస్వరము అంటే అదనంగా 1 కిలో భాస్వరాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా 1 కిలో వేస్తాము, ఇప్పుడు అదనంగా ఇంకొక గనక కిలో వేసుకుంటే మనకి కొంచెం వేడి ఉత్పన్నమయ్యి అది కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 1 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అంటే 6.5 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవన ఎరువులైన ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జీవన ఎరువులు చాలా చాలా ముఖ్యము. ఇవి మనకి భూమిలో ఉండే కొన్ని 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఎరువులు విపరీతంగా వాడి చాలా పోషకాలు భూమిలో మనకి నేలలో ఉండే మినరల్స్ కి అవి అతుక్కుపోవడం జరిగింది. కాబట్టి ఆ మినరల్లో ఉండే పోషకాలని బయటికి తీయాలంటే మనం ఈ జీవన ఎరువులు సూక్ష్మజీవుల ద్వారానే సాధ్యమవుతుంది. కావున జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, అజటోబ్యాక్టరు, పాస్పోబ్యాక్టీరియాను ఎకరానికి 2 కిలోల చొప్పున వేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇది ఎలా చేయాలి అంటే మనకు 100 కిలోల పశువుల పేడలో లేదా వెర్మి కంపోస్ట్ లో ప్రతి ఒక్క జీవన ఎరువును 2 కిలోల చొప్పున వేసి 15 రోజులు అలా నీళ్లు చల్లుతూ 15 రోజుల తర్వాత మనం పొలంలో చల్లుకుంటే దీని యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఉంటుంది. సిఫారసు చేసిన పోషకాలతో పాటు తప్పనిసరిగా 4-5 టన్నుల పశువుల ఎరువు లేదా 3-4 టన్నుల వెర్మి కంపోస్టు లేదా ఏదైనా కుళ్ళిన వ్యవసాయ వ్యర్థాలని గనక మనము తప్పకుండా పొలంలో వేసుకుంటే మన యొక్క ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకనగా ఇప్పుడు మనకి వేయడం వల్ల ఇది ఇలా చేయడం వల్ల మనకి సేంద్రియ పదార్థము సేంద్రియ కార్బన్ శాతం పెరిగి మన యొక్క నీటి పోషకాలు నీటిని పట్టి ఉంచే శక్తి పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరగడం వల్ల కూడా ఈ సేంద్రియ ఎరువులని చూస్తుంది. కాబట్టి తప్పకుండా ఇవి వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత దీంతో పాటు నేల భౌతిక రసాయనిక అలాగే సూక్ష్మజీవులు అంటే జీవ సంబంధ లక్షణాలు మెరుగుపడి ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి తప్పకుండా సిఫారసు చేసిన 2-5 టన్నుల వరకు వెర్మి కంపోస్టు ఎంత మేర దొరికితే అంత మేరకు వేసుకోవడానికి ప్రయత్నించండి. మెట్ట పంటలకు భూమిలో సరైన తేమ ఉన్నప్పుడే రసాయన ఎరువుల్ని వేసుకోవాలి. ఒక్కొక్క మొక్కకు దగ్గరలో 4-5 సెంటీమీటర్లు లోతైన గుంతలో ఎరువులు వేసి మట్టితో కప్పివేయాలి. లేదు అంటే వెనకాలంగా మనకి ఏదైనా కల్టివేటర్ తో మట్టి కప్పి ఉంచేలా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా గనక మనం కొన్ని సూచనలు పాటిస్తే ఎరువులని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా వాటిపై పెట్టే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే మనకి దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఈ సూచనలు పాటించారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం, మన్మథుడు చిత్రం కోసం వేణు సుమంగళి ఆర్పించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మన్మథుడు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించివ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్దికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
2: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
1: అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడారు.
3: For emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing, and I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
1: ప్రపంచం మారుతోందని దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
4: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
1: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్ లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ రోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత నిర్మాణంలో

0: సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు అనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు వీరవ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు

ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు వీరయ్య బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియో నేస్తం తులసి రామరాజు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం అయ్యన్నపాలెం గ్రామం నుండి మంతిన లక్ష్మణ్, సావిత్రి, కృష్ణ, రాఘవులు, సుష్మ, చరణ్, సత్యవతి, పద్మ, రమణ, శ్రీను, లక్ష్మీనారాయణ, రాధ, పి రాంబాబు, కె లక్ష్మణ్ వీరంతా మన ఆకాశవాణి కొత్తగూడెం శ్రోతలు. వీరు కోరుతున్న పాట టాగోర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ. మరి వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామటాకీస్ ఏరియా నుండి జామకొండ గురువమ్మ దుర్గాప్రసాద్ గౌతమి మరియు వారి బంధుమిత్రులు వీరు కోరుతున్న పాట అడవి రాముడు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన యువల గీతం. సాహిత్యం వేటూరి సుందరరామతి, సంగీతం కెవి మహాదేవన్. వీరి కోసం ఈ పాట.

నాకు గుడి పెట్టిపోతుంది హరి హరి.

కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాధపాసి, బాబాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, రాజా, మోనిక, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, ఎండి షాకీర్, సహజాది, మొహరాన్, జగన్మాత, వీరంతా దొంగ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు కోరస్ పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహాస్విత్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ వీరు కోరుతున్న పాట పెదరాయుడు. ఈ చిత్రం కోసం యేసుదాస్ చిత్ర పాడిన పాట. సాహిత్యం సాయి హర్ష, సంగీతం కోటి. మరి మీరు కోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

తిరిగి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు 24 ఇంక్లైన్ నుండి మండల వెంకటరాజం, వసంత, రాజేశ్వరి, రమేష్, శ్రావణి, వాత్సల్య, సరిత, అశోక్, అశ్రిత, కార్తికేయ, లావణ్య, ప్రకాశ్, సకృతి, ప్రవస్తి వీరంతా దేవత ఈ చిత్రం కోసం ఘంటశాల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. వేటూరి సాహిత్యానికి ఎస్పీ కోదండపాణి సంగీతం అందించారు. మరి మీరు కోసం ఈ పాట

కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరు కోరుతున్న పాట సీతయ్య. ఈ చిత్రం కోసం విజయ్ ఏస్త సునీత పాడారు. చంద్రబాబు సాహిత్యానికి సంగీతం అందించారు ఎంఎం కిరవాణి. మరి మీరు కోసం ఈ పాట

సంగారెడ్డి జిల్లా హత్యంర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్ లావణ్య, జగన్, లక్ష్మణ్ దుర్గయ్య, మీనా రాజేశ్వర్, లోకేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య, రాజ్కోటి ప్రవళిక వీళ్ళంతా దేవాంత కూడా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం అందించారు జేవీ రాఘవులు.

ఛాలెంజ్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రుహమీసా, షరీఫ్ ఖాన్, అల్లీం పాషా వీరంతా కోరుతున్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు ఇళయరాజా. మరి వీరి కోసం ఈ పాట

0: మధుపదన కుంత కథన అంత గమన మధుర వచన గగన జగన సొగసులలనలే.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై మీరు కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరల హరి వింటున్నారు. కిన్నెరల హరి కార్యక్రమంలో పాటలు వినాలనుకున్నవారు పోస్ట్ కార్డు తీసుకుని మీకు నచ్చిన చిత్రంలోని పాటను రాసి ఇప్పుడు నేను చెప్పబోయే చిరునామాకు పంపండి. మా చిరునామా కిన్నెరల హరి, కేఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. చిరునామా మరొకసారి, కిన్నెరల హరి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 507118. ఈ చిరునామాకు పంపండి. మీరు వ్రాసే ఉత్తరాలు కొంచెం అర్థమయ్యేటట్టుగా వ్రాయండి. కార్యక్రమం తర్వాత అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ పెదనాగాచారి రత్నం, సతీష్, సుజాత వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి. మీరు కోరుతున్న పాట 16 ఏళ్ల వయసు. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ చానిక్ పాడారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం రాజేంద్రనగర్ బస్తీ నుండి వెంకటరాజు, వెంకటలక్ష్మి, సతీష్, మల్లపరాజు, రాంబాబు, పూల శ్రేణు, కవిత వీరంతా శివమితిన సత్యం ఈ చిత్రం కోసం కేజే ఏసాస్ వాణిజ్యం పాడిన యువల గీతం పాడి పాటను వినిపించమని కోరుతున్నారు. సాహిత్య మారుద్ర, సంగీతం జేవి రాఘవులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మావిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంజులు, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, ముచ్చర్ల నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, ఇంకా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామం నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, నరేష్, హర్షిత, జోషిక, అర్జున్, ఆహుల్, నాగబాబు, శృతి, జాహ్నవి, లింగయ్య, సావిత్రి, వీరంతా ఆదిత్య 369 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాటను వినిపించమని కోరుతున్నారు. సంగీతం అందించారు ఇళయరాజా. మరి మీరి కోసం ఈ పాట

ఇంతవరకు వరకు శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరల హరి విన్నారు. కిన్నెరల హరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తలు, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. ముందుగా సమాచార సంధ్య. ముందు విరామ సంగీతం.

విగ్రహాలు ఈ చిత్రం కోసం ఎస్పీఐ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సంగీతం విజయర్.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురి మా వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రెడీనిస్తాం తులసి రామరాజు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దారి తప్పిన మనిషి ఇచ్చితం కోసం కేజే ఏస్తాస్ పి సుశీల పాడిన పాట.

ఇంతవరకు అలనాటి మధుర గీతల కార్యక్రమం మధురిమ విన్నారు. మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయమ సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అంతవరకు విరామ సంగీతాలు వినండి.

0: ये था राग मधुकौंस। इसी के साथ ही आज का रविवासरीय अखिल भारतीय संगीत सभा का कार्यक्रम समाप्त होता है, जिसमें आपने श्री हिंडोल पेंसे का शास्त्रीय गायन सुना। इनके साथ तबले पर संगत कर रहे थे श्री अजिंक्य गलांडे और हारमोनियम पर श्री नारायण दरेकर। आकाशवाणी के नागपुर स्टूडियो में ध्वनि मुद्रित ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: That was Rag Madhukons. With this, tonight's Ravivasariya Akhila Bharatiya Sangeet Sabha comes to an end. You have been listening to the classical vocal recital by Sri Hindol Pense. He was accompanied on tabla by Ajinkya Galande and on harmonium by Narayan Darekar. This program was recorded in the studio of Akashwani Nagpur and broadcast came to you from Akashwani Delhi.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎన్ తేజశ్రీ, 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో చేపల పెంపకంలో మెత్తన యజమాని గురించి తెలుసుకుంటారు, 6:40 ప్రసార వివరాలు, 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి, 6:55 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పితృదేవతలకు ఆరాధ్యం మహాలయ పక్షాలు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి, 8:35 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 9:30 ఏక చిత్రగానం, 10:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వినవచ్చు, 12:30 హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో వార్తలు, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో కానుక కథనిక వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచారం ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి, 3:30 ఏక చిత్రగానం, 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 5:45 జానపద గేయాలు వింటారు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతాల వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:30 ప్రసార వివరాలు, 6:35 చిత్రగీతాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగు

వార్తలు. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిచయం, ఇంకా రక్తం అవసరమా వివరాలు, ఇంకా జానపద గేయాలు వింటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత భారత్ ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కెన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలను ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 9:30 అలనాటి మధుర గీతాల కార్యక్రమం మధురిమ. అనంతరం 10:00 పౌరాణిక నాటకం శీర్షికన బబ్రువాహన చిన్న యక్షగానం వింటారు. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలలో కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే పవిత్రమైనవి అన్నారు మాతృమూర్తి మదర్ థెరిసా. ఇప్పుడు నిలయంలో సమయం 11:03. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందరూ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.